ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 1వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 23వ తేదీ ఆదివారం నిలయంలో సమయం 5:58 దాటి 35 సెకండ్లైంది. శుభోదయం.

మన భారతదేశం ఎన్నో సంప్రదాయాలకు నిలయం. ఒక్కో ప్రార్థనా స్థలం ఒక్కో కథ చెబుతుంది. ఎక్కడో ఒక దేవాలయం శతాబ్దాల చరిత్రను తెలియజేస్తుంది. ఒక మసీదు కళాత్మకమైన వైభవాన్ని చూపిస్తుంది. మరి ఒక చర్చి ప్రేమ, సేవ, త్యాగం, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. హైదరాబాద్ నగరం మధ్యలో చరిత్రకు సాక్షిగా అద్భుతమైన నిర్మాణ శైలికి ప్రతీకగా ఆధ్యాత్మిక ప్రశాంతతకు నిలయంగా నిలిచిన ఓ చారిత్రక ప్రార్థనా మందిరం సెయింట్ జోసెఫ్ కేథడ్రల్. హైదరాబాద్లోని గన్ఫౌండి ప్రాంతంలో ఉన్న ఈ చర్చి నగరంలోని ప్రముఖ చారిత్రక ప్రార్థనా స్థలాల్లో ఒకటి. ఇది కేవలం ఒక చర్చి మాత్రమే కాదు, దీని వెనుక ఒక చరిత్ర ఉంది, ఒక నిర్మాణ కథ ఉంది, ఒక ఆధ్యాత్మిక సందేశం కూడా ఉంది. హైదరాబాద్ నగర పరిమాణంలో ముడిపడిన ఈ ప్రత్యేకమైన ప్రార్థనా స్థలం గురించి తెలుసుకుందాం ఇవాల్టి అర్చన క్షేత్రదర్శినిలో. మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇది అర్చన సమయం. నేను ఆర్జే దీపికా.

హైదరాబాద్ నగరాన్ని చార్మినార్, మక్కా మసీద్, గోల్కొండ, హుసేన్ సాగర్ ఇలా శతాబ్దాల చరిత్ర ఉంది ఈ ప్రదేశానికి. మరోవైపు ఆధునిక నగర జీవనం ఇలాంటి చారిత్రక నగరంలో ఒకప్పుడు హైదరాబాద్లోని ప్రధాన యూరోపియన్ ఇంకా ఆధ్యాత్మిక కేంద్రంగా ఎదిగిన ప్రదేశం సెయింట్ జోసెఫ్స్ కేథడ్రల్ గన్ఫౌండ్రీ ప్రాంతంలో ఉంది. గన్ఫౌండ్రీ అనే పేరు కూడా హైదరాబాద్ చరిత్రతో ముడిపడి ఉంది. అలాంటి చారిత్రక ప్రదేశంలో ఆకాశం వైపు ఎదిగిన గోపురాలతో తెల్లని గంభీరమైన నిర్మాణంతో దూరం నుంచి మన దృష్టిని ఆకర్షించే ఈ కేథడ్రల్ కనిపిస్తుంది. ఇది ఒక చారిత్రక సాక్ష్యం. ఇంకా చెప్తాను ఈ ప్రార్థనా స్థలం గురించి. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

హైదరాబాద్లోని గన్ ఫౌండ్రీ ప్రాంతంలో ఉంటున్న సెయింట్ జోసెఫ్ చర్చి గురించి తెలుసుకుంటున్నాం ఇవాళ్టి అర్చన క్షేత్రదర్శినిలో.

క్రైస్తవ సంప్రదాయంలో సెయింట్ జోసెఫ్కు ప్రత్యేకమైన స్థానం ఉంది. సెయింట్ జోసెఫ్ను మదర్ మేరీ భర్తగా, జీసస్కు ఫోస్టర్ ఫాదర్గా గౌరవిస్తారు. సెయింట్ జోసెఫ్ కుటుంబానికి రక్షకుడు, కార్మికుల పరిరక్షకుడు, నిశ్శబ్దంగా చేసే సేవకు వ్యక్తిగా ప్రతీకగా భావిస్తారు. సెయింట్ జోసెఫ్ జీవితంలోని ఒక గొప్ప లక్షణం ఏంటంటే వారు నెరవేర్చిన బాధ్యతలు ఎంతో గొప్పవి. అందుకే సెయింట్ జోసెఫ్ పేరు మనకు ఒక అందమైన సందేశాన్ని గుర్తు చేస్తుంది. గొప్పతనం ఎప్పుడు గట్టిగా మాట్లాడడంలో ఉండదు, నిశ్శబ్దంగా బాధ్యతను నిర్వహించడంలో ఉంటుంది అని. ఈ ఆలోచనను మన జీవితంలో కూడా అన్వయించుకోవచ్చు. మన కుటుంబం కోసం, సమాజం కోసం, మన బాధ్యతల కోసం ఎలాంటి ప్రచారం లేకుండా మనం చేసే మంచి పని కూడా గొప్పదే. ఇంకా తెలుసుకుందాం ఈ ప్రార్థనా స్థలం గురించి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

సెయింట్ జోసెఫ్ కేథడ్రల్ చరిత్ర 19వ శతాబ్దంతో ముడిపడింది. హైదరాబాద్ నగరంలో క్యాథలిక్ కమ్యూనిటీ కోసం ఒక ప్రత్యేకమైన ప్రార్థనా స్థలం అవసరం ఏర్పడింది. ఈ అవసరంతో సెయింట్ జోసెఫ్ చర్చ్ నిర్మాణానికి పునాది పడింది. చర్చ్ నిర్మాణం 19వ శతాబ్దం చివరిలో ప్రారంభమై తర్వాతి కాలంలో ఇది హైదరాబాద్లోని ముఖ్యమైన క్యాథలిక్ సెంటర్స్లో ఒకటిగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతంలో సేవలందించిన క్యాథలిక్ మిషనరీస్, ప్రీస్ట్స్ ఇంకా లోకల్ ఫెయిత్ఫుల్ పీపుల్తో కృషి ఈ చరిత్రలో ఎంతో ముఖ్యమైన భాగంగా ఉంది. ఒక ప్రార్థనా మందిరాన్ని నిర్మించడం అంటే కేవలం ఇటుకలు పేర్చడం మాత్రమే కాదు, దానికి కావలసింది నమ్మకం, నిధులు, కార్మికుల శ్రమ, నిర్మాణ నైపుణ్యం, మరీ ముఖ్యంగా సమాజం యొక్క ఐక్యత ఎంతో అవసరం. అందుకే సెయింట్ జోసెఫ్ క్యాథడ్రల్ను చూసినప్పుడు దాని వెనుక పనిచేసిన అనేక తరాల కృషి కనిపిస్తుంది. ఇప్పుడు విందాం ఈ రెండు భక్తి గీతాలు.

సెయింట్ జోసెఫ్ కేథడ్రల్ ఎత్తైన టవర్స్, పరుదైన ఆర్కిటెక్ట్స్, పొడవైన కిటికీలు, సున్నితమైన డెకరేటివ్ ఎలిమెంట్స్, మధ్యలో ఉన్న గ్రాండ్ ఫికెట్, ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తాయి. ఈ చర్చిలో ప్రధానంగా గోతిక్ రివైవల్ ప్రభావం కనిపిస్తుంది. దీనిలో సాధారణంగా ఎత్తైన నిర్మాణాలు, పాయింటెడ్ ఆర్చెస్, పొడవైన వర్టికల్ లైన్స్, లార్జ్ విండోస్ కోసం ఆకాశం వైపు దృష్టిని తీసుకెళ్లే టవర్స్ వంటి లక్షణాలు చాలా కనిపిస్తాయి. ఇలాంటి నిర్మాణాల వెనుక ఒక అందమైన భావన కూడా ఉంటుంది, ఆధ్యాత్మిక ప్రపంచం వైపు మన ఆలోచనలు తీసుకెళ్తుంది. ఈ చర్చిలో ప్రార్థనా స్థలం కోసం ఏర్పాటు చేసిన స్కేట్ స్పేస్, అందమైన రిలీజియస్ ఆర్ట్ వర్క్, ఇంకా వివిధ బైబిలికల్ రిప్రజెంటేషన్స్, మన దృష్టిని ఆకర్షించే విండోస్, ఇలాంటివన్నీ ఈ చర్చిలో ప్రత్యేకం. వాటి మీద ఉండే రిలీజియస్ విండోస్, ఇమాజినరీస్ ఎలా ఉంటాయంటే, బైబిల్ కథలను, క్రీస్తు జీవితంలోని ఘట్టాలను భక్తులకు విజువల్ స్టోరీ టెల్లింగ్ రూపంలో మనకు అందిస్తాయి. చదవలేని వ్యక్తికి కూడా ఒక్కో చరిత్ర తెలియజేస్తుంది ఆ ఇమాజినరీస్. మరి అదే స్కేర్డ్ ఆర్ట్ యొక్క గొప్పదనం.

హైదరాబాద్ నగరంలోని ఒక చారిత్రక ప్రాంతం. చుట్టూ నగర సందడి, వాహనాల రాకపోకలు, ఆ శబ్దాల మధ్య ఒక గంభీరమైన నిర్మాణం. ఆకాశం వైపు చూస్తున్న టవర్స్, లోపలికి వెళ్తే ప్రశాంతమైన వాతావరణం. ఇదే సెయింట్ జోసెఫ్ కేథడ్రల్. ఒక ప్రార్థనా స్థలం మనకిచ్చే గొప్ప బహుమతి ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం, మనసుకు హాయి కొలిపే అక్కడ ఉన్న ఇమాజినరీస్ కానివ్వండి, లేకపోతే ఒక ప్రశాంతమైన స్థలానికి వెళ్ళినప్పుడు మనసులో ఎన్ని ఉన్నా కూడా అన్ని వదిలేసి ప్రార్థనకు మాత్రమే టైం కేటాయించుకుంటే ఆ అనుభూతి వేరు. వీలు కుదిరినప్పుడు ఈ ప్రార్థనా స్థలానికి వెళ్ళిరండి. బౌ టు జీసస్, గాడ్ బ్లెస్ ఆల్. ఇది ఇవాల్టి అర్చన క్షేత్ర దర్శిని.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఈ రోజు ఉదయం 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవనం కార్యక్రమంలో పెట్ కేర్ ఈ అంశం గురించి వెటర్నరీ సర్జన్ డాక్టర్ కె వెంకట్ యాదవ్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్త ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్ ట్రిసా జోడీ కాంస్య పతకం సాధించింది. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలను కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం 2026లో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశాలు స్థిరత్వాన్ని గుడ్డిగా నమ్ముకోకుండా తమ బలహీనతలు తగ్గించుకోవాలని, ఆర్థిక ప్రత్యామ్నాయాలు విస్తరించుకోవాలని, ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అన్నారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఆర్థిక ఉద్రిక్తతలు దేశాలకు వ్యాపారాలకు కొత్త సవాళ్లు సృష్టిస్తున్నాయని మంత్రి అన్నారు. ఈ ఒత్తిళ్లు తట్టుకుని ముందుకు సాగడానికి ఆయన 4 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు. అహింస శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం,

0: గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
1: అహింసా కా అర్థ కేవల్ ఇతనా హి నహీ హై కి కిసీ కో కి హత్యా మత్ కరో, కిసీ కో మారా నహీ ఆనా చాహియే. అహింసా కా అర్థ హై మన్ వచన్ ఔర్ కర్మ సే కిసీ భీ రూప్ సే కిసీ కో పీడా న పహుంచాయే. అహింసా కే మూల్య కో హమారీ కమజోరీ కిసీ భీ సూరత్ మే నహీ సమ్ఝీ జానీ చాహియే. హమారే అహింసా కో గలత్ మత్ సమ్ఝో, అహింసా ఔర్ శాంతి హమారీ సంస్కృతి హై.
0: జైన మతం దేశ నాగరికత సంస్కృతికి గర్వ కారణమని, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను రక్షిస్తాయని ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజ్యనీయమైన తీర్థంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. వస్త్ర వ్యర్థాల సమస్యను పరిష్కరించడంతో పాటు నూతన ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు నవీ ముంబై వస్త్ర వ్యర్థాల పునర్వినియోగ విధానాన్ని మహారాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పిలుపునిచ్చారు. నవీ ముంబైలో ప్రతీ నెల దాదాపు 78 టన్నుల వస్త్ర వ్యర్థాలు సేకరిస్తున్నారని, వ్యర్థాలను స్థిరమైన వనరులుగా మార్చవలసిన అవసరం ఉందని చెప్పారు. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో కుదుర్చుకున్న ఒప్పందం మాదిరిగానే ఇతర మున్సిపల్ కార్పొరేషన్లతో కూడా ఒప్పందాలు చేసుకునేలా కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్య రంగాన్ని అనుసంధానించడం చాలా అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఒక ల్యాబ్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, దేశంలో నగరాల సంఖ్య పెరుగుతున్నందున దానికి తగినట్టుగా ఆరోగ్య మౌలిక సదుపాయాలు కూడా విస్తరించాలన్నారు. గత 12 సంవత్సరాల్లో దేశంలో వైద్య సౌకర్యాలు గణనీయంగా విస్తరించాయని తెలిపారు. ఆరోగ్యకరమైన సమర్థవంతమైన దేశాన్ని నిర్మించడం ద్వారా అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం మరింత బలపడుతుందని అన్నారు. కేవలం వ్యాధులకు చికిత్స అందించడంతోనే ఆగిపోకుండా భవిష్యత్ ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరంగా అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడడమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. బ్రిక్స్ దేశాల మధ్య యువజన సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు విద్య, నైపుణ్యాలు, పారిశ్రామికవేత్తలుగా ఎదుగుదల, ఆవిష్కరణలు, సామాజిక అభివృద్దిలో యువతకు మరిన్ని అవకాశాలు విస్తరించే మార్గాలపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత భాగస్వాములుగా ఉండాలని ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాకారం చేయడంలో సహాయపడ్డానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని 100,000 మంది యువ నాయకులను సిద్దం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారని తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళతారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. దేశ తూర్పు సరిహద్దులోని భద్రతా ఏర్పాట్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న అధికారులతో సమీక్షించారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుక్నా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. చికెన్ స్నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘా వర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్దం చేయడంపై ఈ చర్చలు సాగాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో

0: అయితే రెండవ గేమ్లో 11-10 స్కోర్తో నిలిచిన చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకున్నారు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు, సరిహద్దులను దాటి మైత్రిని, అవగాహనను, సద్భావనను పెంపొందిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతనుద్దేశించి నిర్వహించిన ఒక సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభించిన సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు, శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాల్లో సంగీతం ముఖ్యమైందని అన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉంటాయని, మానసిక ఉల్లాసానికి ఇది సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకెళ్లాలని యువతను ప్రోత్సహిస్తూ అన్నారు. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో 2 వ్యక్తులు మరణించారు. ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మంది మరణించారని, 130 మంది గాయపడిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ తన సొంత పారిశ్రామిక, ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రిసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు విందాం ఆరోగ్య జీవనం. ఈనాటి కార్యక్రమంలో పెట్ కేర్ ఈ అంశం గురించి వెటర్నరీ సర్జన్ డాక్టర్ కె వెంకట్ యాదవ్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో పెంపుడు జంతువులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ వెటర్నరీ సర్జన్ డాక్టర్ కె వెంకట్ జాదవ్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు, వారిని తెలుసుకున్నాను. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్తే అండి.
0: చాలామంది ఇళ్లలో ఈ పెట్స్ అంటే పెంపుడు జంతువుల్ని, కుక్క కానీ పిల్లి కానీ, ఇలా పెంచుకోవడం చూస్తూ ఉంటాం. కాలానుగుణంగా అంటే వాతావరణ మార్పులు వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా పరిస్థితుల వల్ల మనుషులకు ఏ విధంగా అయితే జబ్బులు అనారోగ్యం వస్తుందో అదేవిధంగా పెట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వాటి వల్ల మనుషులకి, ఇంట్లో ఉండే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయండి.
1: సో జనరల్గా పెట్స్ అంటే మనము డాగ్ కావచ్చు, పిల్లి కావచ్చు, ఈవెన్ ఈ మధ్యకాలంలో చూస్తే బర్డ్స్, సో అది కాకుండా గినీ పిగ్స్ పెట్టుకుంటున్నారు, కుందేళ్ళు కూడా ఉంటున్నాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు పార్ట్ ఆఫ్ ద పెంపుడు జంతువులాగా అందరూ పెంచుకుంటున్నారు. ఈజీగా వాటిని ఇంట్లో అకామిడేట్ చేసుకోవచ్చు. సో అపార్ట్మెంట్ ఇలాంటి కల్చర్స్ ఉన్న వాళ్ళంతా లెస్ దాన్ 10 కేజీ అంటే స్మాల్ బ్రీడ్స్ వైపు ఇలా వెళ్తున్నారు. ఇన్ని ఫామ్ హౌసెస్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ వీళ్ళు కొంత లాబ్రడార్స్ కానీ జర్మన్ షెపర్డ్స్ కానీ కొంత ప్రొటెక్షన్ ఆల్సో దే విల్ గివ్. సో

0: ఇది ఎప్పుడైతే మనం పెట్ తెచ్చుకుంటున్నామో, ఎప్పుడైతే వాటిలో ఎనీ బ్రీడ్ కావచ్చు, కొన్ని దే విల్ ట్రాన్స్మిట్ ద సమ్ డిసీజెస్ లైక్ వాటిని జూనోటిక్ డిసీజెస్ అంటారు. సో ఏదైతే మనుషులకు కానీ, మనుషుల నుంచి కాకుండా యానిమల్ టు యానిమల్ కూడా కొన్ని డిసీజెస్ స్ప్రెడ్ అవుతుంటాయి. వీటన్నిటిని మనం జూనోటిక్ కింద కన్సిడర్ చేస్తాం. దాంట్లో మెయిన్గా రేబీస్ చూస్తూ ఉంటాము. సో మనకు ఊర్లలో చూస్తుంటే కొన్ని పిచ్చి కుక్క కరిచింది, లేకుంటే అది అందరినీ అక్కడ ఉన్న అన్ని పశువులను కరుస్తూ ఉంది. ఎప్పుడైతే వాటిలో రేబీస్ అనే ఒక వైరస్ ఇంజెక్ట్ అవుతుందో, సో ఎప్పుడైతే అన్వాక్సినేటెడ్ మెయిన్గా ఏదైనా పెంపుడు జంతువు మీ ఇంట్లో ఉందంటే ఖచ్చితంగా 3 నెలలకు, ఖచ్చితంగా 3 నెలలు దాటగానే ఖచ్చితంగా రేబీస్ వ్యాక్సిన్ చేయించాలి. సో ఫస్ట్ డోస్ వేసిన తర్వాత మనకు జనరల్గా బాడీలో మెమరీ సెల్స్ అనేవి ఉంటాయండి. అవి జనరల్గా దే విల్ ఐడెంటిఫై సమ్ వైరస్ లోపలికి వచ్చింది, ఇది సంథింగ్ ఏదో ఉంది అని ఐడెంటిఫై చేసి, దాంతో పూర్తిగా ఇమ్యూనిటీ వ్యాధి అది రాదు. సో ఖచ్చితంగా బూస్టర్ డోస్ తీసుకోవాలి. బూస్టర్ డోస్ 3 వారాల నుంచి 4 వారాల మధ్యలో తీసుకోవాలి. వన్స్ ఎప్పుడైతే తీసుకుంటామో బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. సో ఎప్పుడైనా మనకు నిజంగా ఆ వైరస్ కానీ, ఆ డాగ్ బైట్ అయినప్పుడు కానీ, లేకుంటే నిజంగా ఆ డిసీజ్ ఉన్న డాగ్ మనల్ని అటాక్ చేసినప్పుడు, వాటి సెలైవాలో ఈ వైరస్ అనేది ఉంటుంది. జనరల్గా కొంతమంది సార్ నన్ను గీకింది, లేదంటే నన్ను ఇలా పెట్ అటాక్ జరిగింది అన్నప్పుడు, వాటి యొక్క సెలైవా మీ బ్లడ్తో కంటామినేట్ అయితేనే ఖచ్చితంగా ఆ డిసీజ్
1: ఇన్ఫెక్షన్ వస్తుంది.
0: వస్తుంది. అదర్వైజ్ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి.
1: డాక్టర్ గారు, మనము ఇంట్లో కుక్కలు పెంచుకోవడం కానీ పిల్లులు పెంచుకోవడం కానీ చేస్తుంటాము. వాటితో చాలా అనుబంధంగా ఉండి అవి దాదాపు ఇంట్లో సభ్యుల్లాగా మసులుతుంటాయి. కుక్క గరిచినప్పుడు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కోసము ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ లేదంటే ప్రైవేటు వైద్యుల దగ్గర కన్నా వెళ్ళి తీసుకుంటుంటారు. ప్రివెంటివ్గా అంటే మనం పెంచుకున్న కుక్క కానీ పిల్లి కానీ వ్యాక్సిన్ ఇప్పించినప్పటికీ ఆ ఇంట్లో ఉండే మనుషులు కూడా ప్రివెంటివ్గా వ్యాక్సిన్ తీసుకోవడం అవసరం ఉంటుందా? ఒకవేళ తీసుకుంటే లాభం ఉంటుందా?
0: సో జనరల్గా ఇప్పుడు ఎలాగైతే మనం పిల్లల్లో చాలా పోలియో దగ్గర నుంచి హెపటైటిస్ వ్యాక్సిన్, సో మెనీ షెడ్యూల్ ఉంటుంది కిడ్స్కి, అలాగే దాంట్లో పార్ట్గా రేబీస్ చేసుకోవడంలో తప్పు లేదు. దాన్ని ప్రీ బైట్ వ్యాక్సిన్ అంటాము. జనరల్ కరిచిన తర్వాత జరిగేదాన్ని పోస్ట్ బైట్ వ్యాక్సిన్ అంటాం. ప్రీ బైట్ వ్యాక్సిన్ ఏంటంటే ఒకరోజు తీసుకుంటే మళ్ళీ 3వ రోజు, 21 రోజు తీసుకుంటే ఇంకా మనకు లైఫ్ లాంగ్ యూ హ్యావ్ వన్ ఇమ్యూనిటీ సిస్టమ్. ఎప్పుడు ఏ డాగ్ కరిచినా యు ఆర్ సేఫ్,
1: యాంటీబాడీస్ ఫామ్ అయ్యి ఉంటాయి
0: ఫామ్ అయి
1: మనం.
0: ఉంటాయి కాబట్టి యు ఆర్ సేఫ్. పోస్ట్ బైట్ అంటే ఏంటంటే మనం కరిచిన తర్వాత, ఒకప్పుడు బొడ్డు చుట్టూ తీసుకునే వాళ్ళు, లేకుంటే ఆ చుట్టూ బాగా స్వెల్లింగ్ వచ్చినా వాపులు ఉన్నా కూడా ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా తీసుకునే వాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే పోస్ట్ బైట్ కరవగానే ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఖచ్చితంగా ఆ ఊండ్ను ప్రాపర్గా వాష్ చేయాలి. ఎందుకు అంటే ఆ సెలైవా మన బ్లడ్లో కలిస్తేనే కదా అది స్లోగా నర్వస్ సిస్టమ్ కానీ బ్రెయిన్కి రీచ్ అయ్యి వీ విల్ షో దట్ న్యూరలాజికల్ సిమ్టమ్స్ చూపిస్తాం. సో అంతలోపు మనం ఒక ప్రాపర్గా సోప్ తీసుకొని అండ్ ట్యాప్ వాటర్ కంటిన్యూస్ వాటర్ ఫ్లో
1: రన్నింగ్ వాటర్లో
0: రన్నింగ్ వాటర్లో పెట్టేసి కనీసం ఒక 10-15 నిమిషాలు కంటిన్యూస్గా సోప్ రుద్దుతూ అలాగ చేస్తే కొంత మినిమైజ్ చేయవచ్చు. కానీ చాలామంది ప్రతి ఒక్క డాగ్ నుంచి రేబీస్ వస్తుంది అనుకుంటారు, కానీ చాలామంది అది అపోహ అండి. ఒకవేళ నిజంగానే దానికి రేబీస్ సిమ్టమ్స్ ఉంటాయి, కొన్ని అటాక్ చేస్తుంటాయి, వాటిలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే కళ్ళు రెడ్ అవుతాయి, సో అగ్రెసివ్ ఉంటాయి, వాటర్ చూస్తే భయపడుతుంటాయి, దే విల్ రాళ్ళని కొరుకుతుంటాయి, హార్డ్ ఆబ్జెక్ట్స్ని కొరుకుతుంటాయి, అంటే వాటి కంట్రోల్ ఉండదు. బ్రెయిన్ ఆల్రెడీ వైరస్లు అటాక్ అయి ఉంటుంది కాబట్టి కంట్రోల్ ఉండదు, కళ్ళు రెడ్ అయి ఉంటాయి. అలాంటిది మాత్రం డెఫినెట్గా వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఒకవేళ వ్యాక్సిన్ చేసుకోకపోతే ఖచ్చితంగా అలాంటి సిమ్టమ్స్తోనే మనం కూడా విత్ ఇన్ ఒక 7 to 10 డేస్ అని ఖచ్చితంగా, మనిషి కూడా యానిమల్ కావచ్చు, ఇంకొక మేము చాలా వరకు విలేజెస్లో చూస్తే కొన్ని గొర్రెపిల్లలు కావచ్చు, ఆవు దూడలు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా విత్ ఇన్ వీక్లో చనిపోతాయి. సో కాబట్టి మనకి ఎప్పుడైనా అలాంటి రేబిడ్ డాగ్ అటాక్ అయిందంటే డోంట్ నెగ్లెక్ట్, ఇమీడియట్ ప్రాపర్గా వాష్ చేయడము, వ్యాక్సిన్స్ చేసుకోవడము. పోస్ట్ బైట్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే కరిచిన రోజు, మళ్ళీ 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు, అంటే అలాగే 5 డోసెస్ ఉంటాయి. ఈ షెడ్యూల్ మిస్ అవ్వదు. ఎందుకు అదే డేస్లో తీసుకోవాలంటే ఆ వైరస్ ఛాన్సెస్ ఆఫ్ రీఅకరెన్స్ అంటే 0 డే తీసుకొని సప్రెస్ అవుతుంది, మళ్ళీ 3వ రోజుకి వచ్చే ఛాన్స్, మళ్ళీ తీసుకోవాలి, 7వ రోజు తీసుకోవాలి, 14వ రోజు, 28వ రోజు, అలా తీసుకుంటే డెఫినెట్గా వ్యాక్సిన్ వల్ల మనం ప్రొటెక్ట్ అయితే అవుతాం.
1: డాక్టర్ గారు, మనం గమనిస్తుంటాము ఈ ఫర్ అంటే ఈ జూలు ఉన్న కుక్క పిల్లల్ని కానీ పిల్లుల్ని కానీ పెంచుకున్నప్పుడు అవి వదిల్చే జూలు కానీ పొరపాటున మనము పీల్చుకోవడం కానీ

0: చేసినట్టయితే వాటి వల్ల ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని అంటుంటారు, ఎంతవరకు నిజం?
1: సో కొంతవరకు అంటే అందరికీ హెయిర్ అనేది అది అలర్జీకి ఉండకపోవచ్చు. ఇది డిపెండ్ ఆన్ యువర్ ఇమ్యూనిటీ సిస్టమ్. కొంతమందికి ఫుడ్ ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి హెయిర్ ఎలర్జీ ఉంటుంది. అలాగా ఎప్పుడైతే ఆ హెయిర్ అనేది నీకు నీ బాడీ యాక్సెప్ట్ చేయదో అప్పుడు మాత్రమే యూ విల్ షో ద అలర్జిక్ రియాక్షన్. కొంతమంది క్యాట్ హెయిర్ పడదు, కొంతమందికి డాగ్ హెయిర్ పడదు, కొంతమందికి బర్డ్స్ వల్ల వచ్చే దాని హెయిర్ పడదు. అలాగా ఉంటుంది తప్ప అందరికీ హెయిర్ వల్ల సమస్యలు వస్తాయని అయితే ఏమి ఉండదు.
0: అంటే ఒక అలర్జీకి ఉన్న వాళ్ళకి మటుకు ఖచ్చితంగా అటువంటి పరిస్థితుల నుంచి దూరంగా ఉండడం, అంటే ఆ పెంపుడు జంతువుల్ని వాళ్ళకి దూరంగా ఉంచడము, వాళ్ళు వాటి కాంటాక్ట్లోకి పోకపోవడం అనేది మంచిదంటారు. డాక్టర్ గారు, ఇంట్లో చిన్న పిల్లలు అలాగే సీనియర్ సిటిజన్స్, 60 70 ఏళ్ళ వయసులో ఉండే వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉండే, అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువుల వల్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: సో జనరల్గా పెట్స్ నుంచి వచ్చే వాటిని జనరల్గా మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. జూనోటిక్ తప్ప మేజర్ ఇష్యూస్ అయితే ఏముండవు. చాలామంది ఏజ్డ్ వాళ్ళే ఈ పెట్స్ని బాగా పెట్టుకొని వాటితో మంచిగా వాకింగ్కి వెళ్ళడము, వాటితో ఇంకొంత వ్యాయామం జరగడం ఇలా ఉంటుంది. జనరల్గా పిల్లలు కానీ పెద్దలు కానీ మిడిల్ ఏజ్ గ్రూప్ ఏ గ్రూప్ అయినా కూడా పెట్స్ వల్ల ఓన్లీ జూనోటిక్ డిసీజెస్ తప్ప అదర్ ఇతరత్ర సమస్యలు అయితే ఏమి ఉండవు. సో జూనోటిక్ డిసీజ్లో ఒక రేబీస్ ఒకటే కాకుండా మనం కొన్ని పెట్స్లో లెప్టోస్పైరా అని ఉంటుందండి. లెప్టోస్పైరా అనేది ఏంటంటే మనం జనరల్గా కిడ్నీని అటాక్ చేస్తుంది. ఇట్ హ్యూమన్లో కూడా లెప్టోస్పైరా ఈజ్ వెరీ కామన్. ఇట్ ఈస్ వెన్ యూరిన్ లెప్టోస్పైరా ఉన్న డిసీజ్ ఒకవేళ వస్తే ఆ యూరిన్ కింద మనం కంటామినేట్ అవుతే మనకు మేజర్గా ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ లేకుంటే లేదంటే ఎవరైనా ఇన్ఫర్టిలిటీతో ఇబ్బందితో ఉన్న వాళ్ళకి జనరల్గా గర్భసంచి వ్యాధులు రావచ్చు. గర్భసంచి రిలేటెడ్ అబార్షన్స్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. దానికి వ్యాక్సిన్ ఉంది, లైక్ రేబీస్ ఎలాగ ఉందో మనం పెట్స్లో ఎప్పుడైనా పెట్ తీసుకోగానే 7-in-1 అనే ఒక వ్యాక్సిన్ ఉంటుంది. దాన్ని జనరల్గా డిస్టెంపర్, హెపటైటిస్, పార్వో, లెప్టోస్పైరా. లెప్టోస్పైరాలో కూడా 3 స్ట్రెయిన్స్ ఉంటాయి. సో ఈ 7 డిసీజెస్ని కాపాడడానికి మంచి వ్యాక్సిన్స్ ఉన్నాయి. దాని బూస్టర్ తీసుకుంటే డెఫినెట్గా లెప్టోస్పైరా అనేది రాదు. వన్స్ ఒకవేళ లెప్టోస్పైరా వస్తే జనరల్గా ఆ కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడము, అప్పుడు మనం డయాగ్నోస్ అయిన తర్వాత మనం దాన్ని టచ్ చేసిన గ్లవ్స్ వేసుకోవడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం, కొంచెం ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్స్ కానీ మేల్ ఎవరైనా ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కొంచెం దూరంగా ఉంటే బెటరు. సో ఒకసారి కిడ్నీ ప్రాబ్లం ఎప్పుడైతే డిటెక్ట్ అవుతుందో జనరల్గా మనం ఇమ్మీడియట్గా కొంత డాక్సిసైక్లిన్ అనే యాంటీబయాటిక్స్ కానీ, కొంత మరీ ఎక్కువగా క్రియాటినిన్ పెరిగితే మనం డయాలసిస్కి వెళ్ళడం, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. స్పెషల్లీ క్యాట్ పెట్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాటిలో కూడా జనరల్గా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఫెలైన్ ఇన్ఫెక్షియస్ పెరిటోనైటిస్ అని, ఫెలైన్ లుకేమియా అని, వీటి నుంచి కూడా కొంత సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ వాళ్ళకి జనరల్గా ఈ వైరల్ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. సో ఎవరైతే ఇంట్లో ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు కానీ డెలివరీకి దగ్గరలో ఉన్నవాళ్ళు కొంచెం వాటికి దూరంగా ఉంటే మంచిది.
0: డాక్టర్ గారు, పెట్స్ని ఉంచుకునేటప్పుడు పరిశుభ్రత ఎంతవరకు ఇంపార్టెన్స్ వచ్చా తెలియజేయండి.
1: సో పెట్స్లో ఏంటంటే జనరల్గా యూరినేషన్ కానీ మోషన్ కానీ ఇదంతా వాటిని అలవాటు చేయగలిగితే ఒక పర్టికులర్ ప్లేస్ కింద హౌస్ బ్రేకింగ్ అంటాము, చిన్నప్పటి నుంచే వాటిని కొంత ఫుడ్ పెట్టగానే బయటకు తీసుకెళ్ళడం, మార్నింగ్ ఒక పర్టికులర్ టైం, ఈవినింగ్ ఒక పర్టికులర్ టైం తీసుకెళ్తే జనరల్గా అవి బయటనే వెళ్తాయి, లోపల వెళ్ళవు. సో అలాగ మెయింటైన్ చేస్తే హైజీన్ అయితే బాగానే ఉంటుంది. కానీ ఇంట్లో మీరు ఎక్కువ అసిడిక్ నేచర్ ఉన్న ఫినాయిల్స్ లాంటివి కానీ, ఎక్కువ పిహెచ్ ఉన్న వాడితే మాత్రం డెఫినెట్గా వాటి స్కిన్ ఇరిటేట్ అవ్వడము, కొంత స్కిన్ రెడ్నెస్ అవ్వడము ఇలాగా జరుగుతూ ఉంటుంది. సో అదర్ దాన్ హెయిర్ బాగా ఎక్కువ ఫాల్ ఉన్నప్పుడు మాత్రం కొంత వాటిని ప్రాపర్ గ్రూమింగ్ తీసుకెళ్ళడం, బెడేస్ ఒకసారి మెడికేటెడ్ బాత్ లాంటివి చేయించడం. జనరల్గా ఇయర్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, ఇయర్లో కూడా ఫంగల్ బ్యాక్టీరియల్ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అవి కొంచెం ప్రాపర్గా క్లీన్ చేసుకోవడము, ఈ రకంగా కొంత గ్రూమింగ్ కేర్ తీసుకొని హైజీని మెయింటైన్ చేయడం వల్ల కొంచెం పెట్ కానీ హ్యూమన్ కానీ బోత్ విల్ సేఫ్.
0: పెట్స్కి సీజనల్ డిజార్డర్సు సామాన్యంగా ఏమేమి వస్తుంటాయి, వాటి పట్ల ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే అవి అనారోగ్యంగా ఉండకుండా ఉన్నంత వరకు ఆనందమే ప్లస్ ఆరోగ్యమే అందరికీ. కానీ అవి అనారోగ్యం బారిన పడినప్పుడే మనం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. వాటిని అనారోగ్య

0: ఆరోగ్య బారిన పడకుండా కాపాడాల్సిన జాగ్రత్తలు.
1: సో జనరల్గా మనం బయటికి తీసుకెళ్తుంటాం వాకింగ్కి వెళ్ళినప్పుడు, ఆ పాస్లో కానీ మడ్ కానీ బ్యాక్టీరియా ఫంగల్ ఇది ఎక్కువ ఛాన్స్ ఉంటుంది
0: కాళ్ళల్లో.
1: కాళ్ళలో. రాగానే కొంచెం ప్రాపర్గా క్లీన్ చేసుకోవడం ఒకటి. సెకండ్ థింగ్ మేజర్గా టిక్ ఇన్ఫెస్టేషన్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సో వీటిని ఎక్స్టర్నల్ పారాసైట్స్ అంటే మనం ఇంతకుముందు ఏదైతే వ్యాక్సినేషన్ 7-in-1 అన్నాము, రేబీస్ అన్నాము, సో దాంతోపాటు కరోనా కెనల్ కఫ్ అని కూడా ఉన్నాయి. ఇలా 4 వ్యాక్సిన్స్, ఒకటి 7-in-1 మనం జనరల్గా ఎట్ ద ఏజ్ ఆఫ్ 45 డేస్ ఇస్తాము, ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 డేస్ కరోనా ఇస్తాము, ఎట్ ద ఏజ్ ఆఫ్ 90 డేస్ రేబీస్ అండ్ కెనల్ కప్ ఇస్తాము. ఇవి అయ్యాక జనరల్గా 3-4 వీక్స్లో బూస్టర్ డోస్ అనేది కంపల్సరీ, ఇది అయ్యాక ప్రతి సంవత్సరం చేసుకోవాలి. ఇది కాకుండా ఇప్పుడు మనం అనుకున్నట్టు ఎక్స్టర్నల్ పారాసైట్స్ కాకుండా ఇంటర్నల్ పారాసైట్స్ కూడా ఉంటాయి, లైక్ రౌండ్ వామ్స్ అంటాం, హుక్ వామ్స్ అంటాము, ఇవన్నీ కూడా నులిపురుగులు అంటాం. ఇవి కడుపులో ఉండి మనం పెట్టే ఫుడ్ కానీ ఇవి తింటూ డైజెషన్ ఇబ్బంది పెడుతూ మన న్యూట్రిషనల్ డెఫిషియన్సీని ఎక్కువ కాజ్ చేస్తాయి. దానివల్ల కూడా చాలా మందిలో హెయిర్ ఫాల్ చూస్తుంటాం. సో రెగ్యులర్ డివార్మింగ్ ఈజ్ ఇంపార్టెంట్. 3 మంత్స్ లోపు ఎవ్రీ 15 డేస్కి చేయాలి, 3 మంత్స్ to 1 ఇయర్, కొంతమంది 6 మంత్స్ అంటారు, బట్ 1 ఇయర్ వరకు ఎవ్రీ మంత్ చేసుకోవడం, ఆఫ్టర్ 1 ఇయర్ ఎవ్రీ 3 మంత్స్, అట్లా లైఫ్ లాంగ్ చేసుకుంటూ ఉండాలి. ఇది జనరల్గా ఇంటర్నల్ కాపాడుతుంది. సో ఎక్స్టర్నల్ పారాసైట్స్, ఎక్టో పారాసైట్స్ అంటాం, దీంట్లో లైక్ టిక్స్ ఉంటాయి, ఫ్లీస్ ఉంటాయి, లైస్ ఉంటాయి, మైట్స్ కానీ, వాట్ ఎవర్ ద మెడిసిన్, కొంచెం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి వేస్తూ ఉండాలి. ఎక్టో పారాసైటిక్ మెడిసిన్స్ కానీ లైక్ స్ప్రేస్ ఉన్నాయి, స్పాటాన్స్ టాబ్లెట్స్, ఇవి తీసుకుంటే బాతింగ్ చేసుకోవడము, కొంచెం యాంటీటిక్ మెడికేషన్స్తో చేసుకుంటే దెన్ దే విల్ ఫైన్.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం.

ఇంతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో పెట్ కేర్ ఈ అంశం గురించి వెటర్నరీ సర్జన్ డాక్టర్ కె వెంకట్ యాదవ్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

కమ్మని పాటల కార్ఖాన జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు. మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస మాధురి మాలక్ష్మి, రంగారెడ్డి జిల్లా బండి రావిరాల గ్రామం నుండి లక్ష్మీ వరలక్ష్మి జయలక్ష్మి మాలక్ష్మి విజయలక్ష్మి బంగారు లక్ష్మి, అలాగే రామ్నగర్ నుంచి సాహితీ సుగుణ సుకుమార్, ఇంకా దుర్గానగర్ జియాగూడ శ్రోతలు ప్రేమ్ కుమార్, శ్రీలత, భవ్యశ్రీ, లక్కీ, వరుణ్, రాహుల్, తేజశ్రీ, మనోజ్ కుమార్, ధనుశ్రీ, ఇంకా ప్రవీణ్, అలాగే సాయినగర్ వనస్థల పరిశ్రమ శ్రోతలు దొర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప, ఇంకా మాకోసం ఒక మంచి పాట వినిపించగలరు జనరంజన్లో అంటూ కూకట్పల్లి నుంచి సంగీత సాహితి వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది. బంగారు బాబు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం, ఆత్రేయ రచన కెవి మహదేవన్ సంగీతం.

0: పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
4: ఏడు గంటల 40 నిమిషాలు దాటి 15 సెకండ్లైంది. వివి క్లాక్ లో జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. భూదాన్ పోచంపల్లి శ్రోతలు భోగ మార్కండేయ, అనిత, ఇంకా ప్రొద్దుటూరు నుంచి దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా, అలాగే భూదాన్ పోచంపల్లి శ్రోతలు మాధవి తడక ఆంజనేయుల కోసం వచ్చేస్తుంది. బుల్లమ్మ బుల్లోడు చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల అల్పించిన గీతం, రాజశ్రీ రచన, సత్యం సంగీతం.

కరీంనగర్ జిల్లా అమ్మన్ గుర్తినండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ్, అభినయ్, సాయి కిరణ్. ఇంకా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మలేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, సాయి చరణ్, బృంద, చిన్నమంతల. ఇంకా వైజాగ్ నుండి ఎం ప్రతాప్ గారు, అలాగే కూచన శ్రీహరి, శ్రీక్త, రాజ్కమల్, వినోద్ కుమార్, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులు. నిజామాబాద్ వినాయక్ నగర్ నుంచి మెసేజ్ చేశారు, మంచి పాట వినిపించమని. అందరి కోసం వచ్చేస్తుంది.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: జనరంజని శ్రోతలు కోరిన సినీకి తలవింటున్నారు. వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంగ్, బండి శివాజీ, జోగ నర్సయ్య, గుజ్జేటి, ఆనంద్, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యుల కోసం, అలాగే భువనగిరి నుండి రాధిక, సుమతి, వరలక్ష్మి, ఇంకా వాళ్ల స్నేహిత బృందం కోసం మాకోసం కూడా మంచి పాట వినిపించండి జనరంజన్లో అంటూ జాష్వా, యశ్వంత్, మహేష్, దీపక్, సుహాని, సన్విత, రాఘవేందర్, విజయ్ కుమార్, వినోద్ కుమార్, షహీన్, ఆర్యన్ అందరి కోసం వచ్చేస్తుంది. అలాగే రవికుమార్ వడ్డమల్లి అల్లమాస్ కోసం వచ్చేస్తుంది పాట. జరిగిన కథ చిత్రం కోసం ఘంటసాల పిస్తల్ గీతం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. ఓల్డ్ బజార్ కరీంనగర్ నుండి మోతే శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, ఉదల, అనిల్, శ్రీలత, శాన్విత్, ఇంకా ఎద్దుమలారం శ్రోతలు డి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, అలాగే కర్ణాటక రాష్ట్రం నుండి రామకృష్ణారెడ్డి, ఆర్యన్, శిల్ప, హరీష్ వీళ్లందరి కోసం వచ్చేస్తుంది. రాజకోట రహస్యం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల్ ఆలపించిన గీతం, డాక్టర్ సి నారాయణరెడ్డికి రచన, విజయకృష్ణమూర్తి సంగీతం.

0: कर हो सकेगी विदेश यात्रा। एयरपोर्ट पर फिजिकल बोर्डिंग पास और स्टैंपिंग व्यवस्था खत्म होगी। दैनिक भास्कर ने खास खबर में दिया है चैटबॉट नहीं बुजुर्ग सबसे बड़े लाइफ कोच, संकट में सर्च के बजाय संवाद करें, समाधान के साथ नया नजरिया भी मिलेगा। 1500 अमरीकी बुजुर्गों की युवाओं को सीख, जो हाथ में है उसी पर फोकस करें। दैनिक ट्रिब्यून के अनुसार कांगड़ा की अंशिका और प्रवीण राणा बने प्रेरणा स्रोत, एक साथ की LLB, बेटी टॉपर और पिता तीसरे स्थान पर। राजस्थान पत्रिका के अनुसार 3 साल बाद विदेश में टेस्ट सीरीज जीतने उतरेगी भारतीय टीम, श्रीलंका के साथ 2 टेस्ट की श्रृंखला में टीम इंडिया 1-0 से आगे।
1: और अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने भाजपा मुख्यालय में पार्टी के नवनियुक्त राष्ट्रीय पदाधिकारियों से वार्ता की। वंदे मातरम के सम्मान और संरक्षण के संबंध में प्रस्ताव पारित। सरकार ने टेलीविजन चैनलों के लिए 12 मिनट की विज्ञापन सीमा समाप्त करने की अधिसूचना जारी की। विशाखापट्टनम में ब्रिक्स खेल मंत्रियों की बैठक आज। ब्रिटेन के सांसदों का संयुक्त राष्ट्र से पाकिस्तान के कब्जे वाले जम्मू कश्मीर में पाकिस्तानी सेना द्वारा निर्दोष लोगों की हत्या मामले में हस्तक्षेप का आह्वान। बंगाल की खाड़ी में मालवाहक जहाज डूबा, भारतीय तटरक्षक बल और नौसेना ने बचाव अभियान शुरू किया। और भारत की मानसी लाठर ने स्लोवाकिया में अंडर-20 विश्व कुश्ती चैंपियनशिप में रजत पदक जीता, तन्वी और कोमल को कांस्य। इसके साथ ही समाचार प्रभात का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. జనరంజని శ్రోతలు కోరిన సినిగీతల కార్యక్రమానికి పునః స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా నుండి కె ఆనందరావు, చాగపురం ప్రదీప్ కుమార్, నల్లబోతల జ్ఞానేశ్వర్, రూపా, రీతు, సుజాత, ఇంకా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటు మండలం గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, చాణిక్య, ఇంకా యలగంతుల రమేష్, వకులాదేవి, విజయకుమార్, జ్యోత్స్నాదేవి, అల్కాపురి కొత్తపేట శ్రోతల కోసం, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద ఆయిషా, నార్కట్పల్లి మండలం నెమ్మూని గ్రామం శ్రోతలు పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, అలాగే ఎద్దుమైరారం శ్రోతలు దేవనూరి వీరయ్య, యాదమ్మ కోసం వచ్చేస్తుంది మన్మయోగి చిత్రం కోసం పి లీల ఆలపించిన గీతం, ఆరుద్ర రచన, ఘంటసాల సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. మేడ్చల్ జిల్లా అంకుశాపురం దొర్నాల సుదర్శన్, అవిష్ విద్బాబు, రాఘవే బాస్ విభు, అలాగే హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనికా బాలు, వినయ్ కుమార్, సిహెచ్ విజయ్ కుమార్ చందానగర్ నుండి, హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుండి, అలాగే పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్ కోసం, ఇంకా కుందల్వాడి మహారాష్ట నుండి సవన్కర్ గంగాధర్, విజయలక్ష్మి, రాజేష్, రాకేష్, రిసిత వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది అక్బర్ సలీం అనార్కలి చిత్రం నుండి. మహమ్మద్ రఫీ, పి సుశీల ఆలపించిన గీతం, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, సి రామచంద్ర సంగీతం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: జననంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. నిజామాబాద్ జానకంపేట శ్రోతలు చిలుక నారాయణ, అనసూయ, యమున, ఇంకా హైదరాబాద్ నల్లకుంట శ్రోతలు మీనా అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, పార్థిక్ స్కందా గౌడ్, నిషిత సాయి కిరణ్ గౌడ్, ఇంకా గచ్చిబౌలి శ్రోతలు సుబ్బారావు, విశాలాక్షి, నిఖిల, వరుణ్, ప్రతీక్, సౌమ్య, భరణి, భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, ఆదిహాసిని, వైష్ణవి, నితిన్, ఇంకా కోడ్మూరు కర్నూలు జిల్లా శ్రోతలు మహేష్ బాబు, జయరాం, రాధ, శ్రావణి, సౌజన్య, వినోద్ కుమార్, రోహాన్, విదాన్ష్, అలాగే ఎద్దుమలారం శ్రోతలు సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్, అందరి కోసం వచ్చేస్తుంది స్వయం కృషి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, ఎస్పీ శైలజ ఆలపించిన ఈ గీతం. సిరివెన్నెల రచన, రమేష్ నాయుడు సంగీతం.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: గంటల 32 నిమిషాలు దాటి 56 సెకండ్లైంది. జనరంజని శ్రోతలు కోరిన సినిగీతాలు వింటున్నారు. మురిపొలం శ్రోతలు పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని ఇంకా వాళ్ల కుటుంబ సభ్యుల కోసం, అలాగే పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భవంతి, రుద్విన్, రామానుజమ్మ, నీలేంద్ర, హరిణి, ఇంకా

దాసరి రవి రాయగిరి శ్రోతల కోసం, అలాగే మాకోసం మంచి పాట ఒకటి వినిపించండి అంటూ తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య కార్తిక్, యామిని మోక్షశ్రీ, రాణా ప్రతాప్, సుధారామయ్య, చైత్ర, చైత్రిక శ్రీ, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులందరి కోసం, అలాగే చోటుపల్లి నుండి హేమలత, విశ్వనాథ్, ఇంకా పెద్ద అంబర్పేట నుంచి గుండు అంబదాసు, లావణ్య, సాయి, అలాగే స్వరాగిణి రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, శ్రీవేద, ఇమ్మడి నాగరాజు, లత, నిహాల్, నిగమశ్రీ, సంతోష్, సత్య, విశ్వనాథ్, శ్రీకాంత్, కుష్విక్ రెడ్డి, శేఖర్, శాంతి, శిఖర, కిట్టు, జయకృష్ణ, సాయికృష్ణ, పెద్ద శంకరంపేట శ్రోతలు వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది. అల్లరి ప్రియుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన గీతం, వేటూరి రచన ఎంఎం కీరవాణి సంగీతం.

జననజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. ఒకసారి మెసేజ్ పంపించేస్తే చాలు, పదే పదే పంపించాల్సిన అవసరం లేదు. మీరు ఎంత ముందుగా పంపించినా మళ్ళీ మళ్ళీ పంపించారనుకోండి, మీ పేరు స్క్రోల్ అయిపోతుంది, మీ రిక్వెస్ట్ మేము చదవలేము, శ్రోతలు గమనించగలరు. జననజలో మాకోసం మంచి పాట వినిపించండి అంటూ కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి బబ్బూరి సదానంద గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య, అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం శ్రోతలు, దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామద, సుకృపాచారి, అనిత, సాయి పర్షిత్, సాయి క్విత్, ఇంకా రఘునాథపురం గ్రామం శ్రోతలు హేమంత్ కుమార్, రిషి తేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాంశి, గీతిక, ప్రణీత, వెంకన్న, ఇంకా రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్, చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విస్తృత, గీతానగర్, హైదరాబాద్ శ్రోతలు, అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి విజిలి వెంకటేష్, శ్యామల, అయాన్, సియోన్, నాగటిపాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులందరి కోసం, అలాగే కృష్ణా జిల్లా పెడన నుండి వీర కనకారావు, పార్వతి, ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రషన్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, వీళ్లందరి కోసం వచ్చేస్తుంది సరిగమలు చిత్రం కోసం కేజే ఏస్దాస్ చిత్ర ఆలపించిన గీతం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: 8:45 దాటి 26 సెకండ్లైంది. విబి క్లాక్ లో జనరంజని శ్రోతలు కోరిన సినిగి తలవింటున్నారు. హైదరాబాద్ ముసరాంబాగ్ శ్రోతలు ఆర్ఎస్ఆర్ మూర్తి గారి కోసం, ఇంకా కర్నూలు జిల్లా కల్వకుర్తి నగర్ నుండి నేదునూరి కళ్యాణ్చారి ఇంకా వాళ్ల కుటుంబ సభ్యుల కోసం, అలాగే రవికిరణ్, చంద్రతేజ, వసుదేవ, వేదవతి, జ్యోతి, రమణ, లక్ష్మణ్, చారి, నాగరాజు, రాహుల్, మానస, వికారాబాద్ నుంచి భువనగిరి అర్బన్ కాలనీ శ్రోతలు కవిత, కల్పన, కళ్యాణి, క్రాంతి, సత్యం, ఇంకా కామారెడ్డి శ్రోతలు మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్టతుల్లా, ఇబాదతుల్లా, ఇంకా కూకట్పల్లి నుంచి నవ్య, సుహాసిని ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులందరి కోసం, ఇంకా బందర్ నుంచి అరుణ, కృష్ణ, అమ్ములు, బాజీ, బుజ్జి అందరి కోసం వచ్చేస్తుంది. చదువుకున్న అమ్మాయిల చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం, దాశరథి రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. ఓల్డ్ మల్లెపల్లి నుంచి విక్రమ్, వరలక్ష్మి, వినోద్, శివ, బుల్లెబాయ్, శ్లోక, నీరజ, సౌమ్య, రమ్య, అలాగే బుధన్ పోచంపల్లి శ్రోతలు ఎలగందుల మార్కండయ్య, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను, ఇంకా కడతల్ నుంచి ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్, ఇంకా రంగారెడ్డి జిల్లా కడతల్ నుంచి కాణికలు గోపాల్, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యుల కోసం బొడ్డు తులసీదాసు, సునీత, మేఘన, సరోజ, సూరజ్, కుమరయ్య, త్రిపుర, గండిపేట నుండి, ఇంకా హనుమంతరావు, శశాంక్, మేఘ్న, వికాస్, టొరంటో నుంచి చాలా థ్యాంక్స్ అండి. అంత దూరం నుంచి కూడా వివిధ భారతి వింటున్నారంటే నిజంగా ధన్యవాదాలు. కొత్తగూడెం డిస్టిక్ట్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా, చెన్నపాసి, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి, ఇంకా మాకోసం కూడా మంచి పాట వినిపించగలరు అంటూ చేరాల రాంబాబు మెసేజ్ చేస్తున్నారు. పవన్ రాజ్, చేరాల గణేష్, చేరాల చంద్రకళ ఇంకా వాళ్ళ స్నేహ బృందం అందరి కోసం. ఇంకా జనరంజని టైం చాలా కొంచెం ఉన్నా ఎక్కువ ఉన్నా శ్రోతల రిక్వెస్ట్లు మాత్రం బోర్డు వస్తూనే ఉంటాయి. అవునా? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడైతే వినేద్దాం డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం, ఆరుద్ర రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

స్వరరాగ గంగా ప్రవాహంలో ఇందాకల సరిగమ సినిమా నుంచి పాటను వేశాను. అలాగా మా శ్రోతలు మెసేజెస్ కూడా స్వరరాగ గంగా ప్రవాహంలాగా వచ్చేస్తూనే ఉన్నాయి మెసేజెస్. సో మా అభిమాన శేష శ్రోతలందరి కోసం జనరంజన్లో చివరిగా వచ్చేస్తుంది స్ట్రేట్ రోడ్డు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసిలు ఆలపించిన గీతం, డాక్టర్ సి నారాయణ రెడ్డి గేయ రచన బప్పిలహరి సంగీతం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నూతన ప్రపంచ వ్యవస్థలో భారత్ అంతరిక్ష రంగంలో నిరంతర ప్రగతి సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ భారత్ ప్రైవేట్ అంతరిక్ష రంగ నిపుణులు సైతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును చాటుకుంటున్నారని ప్రశంసించారు. రైతులకు ఎరువులు నిరంతరంగా, అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడటమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. దేశంలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 8.7 కోట్ల మంది యువత ప్రస్తుతం చదువు, ఉద్యోగ నైపుణ్య శిక్షణ తీసుకోవడం వంటివి ఏమీ చేయకుండా ఖాళీగా ఉన్నారని నీతి ఆయోగ్ తాజా నివేదికలో వెల్లడించింది. 5 నుంచి 17 ఏళ్లలో పిల్లలకు సంబంధించిన తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ ప్రక్రియను 30 సెప్టెంబర్ వరకు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ వెల్లడించింది. ఈ గడువు సమీపిస్తున్నందున తల్లిదండ్రులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ ఆటో యాప్ ఆధారిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ బంద్కు పిలుపునిచ్చింది. దీంతో ఈరోజు అర్ధరాత్రి నుండి ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్ల సేవలకు అంతరాయం కలగనుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత మహిళా డబుల్స్ జోడి పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ కాంస్య పథకం సొంతం చేసుకుంది. సెమీఫైనల్లో లియూ షెంగ్షు, టాన్ నింగ్ జైనా జోడీ 21-18, 13-21, 8-21 తేడాతో ఓటెంపాలైంది. టెలికాం, ప్రసార, విమానాశ్రయ సుంకాలు, సైబర్ తరహా ప్రత్యేక రంగాల్లో ఎదురయ్యే వివాదాలను సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అన్నారు. హైదరాబాద్ తరహాలో నిజామాబాద్లోనూ పేదలకు ఇందిరమ టవర్స్ను నిర్మిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు విందాం భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతా గాథ, ప్రత్యేక ధారావాహిక రెండో భాగం.
1: భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతా గాథ.
2: మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకోవటానికి పుస్తకాలు కొనేందుకు డబ్బులు లేక ఉచితంగా దొరికిన తత్వశాస్త్ర పుస్తకాలతో జీవితాన్ని ప్రారంభించి ఆక్స్ఫర్డ్ వేదికలపై భారతీయ

0: మహాత్మను వినిపించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జ్ఞానయాత్రను మనం గత వారం విన్నాం. 1954 జనవరి 2న దేశం భారతరత్నను ప్రకటించినప్పుడు ఆ జాబితాలో నిలిచిన తొలి ముగ్గురిలో రాధాకృష్ణన్ ఒకరైతే, మరొకరు దేశానికి నైతిక పరిపాలన అంటే ఎలా ఉంటుందో స్వయంగా జీవించి చూపించిన మహామేధావి.
1: నా అంతరాత్మకు కాపలాదారు అని మహాత్మాగాంధీ ఎవరినైతే పిలుచుకున్నారో, నెహ్రూ, పటేల్ వంటి దిగ్గజాలే ఎవరి మేధస్సుకు తలవంచారో ఆయనే చక్రవర్తి రాజగోపాలాచారి. ప్రేమగా మనం రాజాజీ అని పిలుచుకునే ఆ అపర చాణక్యుడి జీవిత కాలపు పుటల్లోకి ఈరోజు మనందరం కలిసి ప్రయాణం చేద్దాం.
0: అది 1878 సంవత్సరం డిసెంబర్ 10వ తేదీ. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలోని దొరపల్లి అనే ఒక చిన్న గ్రామం. చక్రవర్తి వెంకటార్య సింగారమ్మ దంపతులకు ఒక సాంప్రదాయక కుటుంబంలో రాజగోపాలాచారి జన్మించారు. తండ్రి వెంకటార్య ఆ ఊరి మునుసుబు. చిన్నప్పటినుంచే ఇంట్లో రామాయణ మహాభారత గాథలు, న్యాయశాస్త్ర చర్చలు రాజాజీని ఎంతగానో ప్రభావితం చేశాయి.
1: ప్రాథమిక విద్యాభ్యాసం తొరపల్లి పోసురుల్లో సాగింది. చిన్నతనంలో రాజగోపాలాచారి కంటిచూపు చాలా బలహీనంగా ఉండేది. క్లాసులో బోర్డు మీద రాసిన అక్షరాలు సరిగ్గా కనిపించేవి కావు. కానీ ఆయన మేధోనేత్రం మాత్రం చాలా పదునైనది. ఉపాధ్యాయులు చెప్పే ప్రతి మాటను ఏకాగ్రతతో విని మననం చేసుకునేవారు.
0: ఉన్నత చదువుల కోసం ఆయన బెంగళూరులోని సెంట్రల్ కాలేజీలో చేరి 1897లో బిఏ పూర్తి చేశారు. ఆ తర్వాత మద్రాస్ లా కాలేజ్ నుండి న్యాయశాస్త్రంలో పట్టాపుచ్చుకున్నారు. చదువుకునే రోజుల్లోనే రాజాజీకి సామాజిక అంశాలపై లోతైన అవగాహన ఏర్పడింది. బ్రిటిష్ వారి పాలనలోని లోపాలను, మన సమాజంలోని మూఢనమ్మకాలను ఆయన ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉండేవారు.
1: 1900 సంవత్సరంలో రాజగోపాలాచారి సేలం నగరంలో లాయర్గా ప్రాక్టీస్ ప్రారంభించారు. అతి తక్కువ కాలంలోనే ఆయన సేలంలో మోస్ట్ సక్సెస్ఫుల్ క్రిమినల్ లాయర్గా పేరు తెచ్చుకున్నారు. క్లిష్టమైన కేసులను కూడా తన తార్కిక మేధస్సుతో, తిరుగులేని వాదనలతో గెలిపించేవారు. ఆయనను అప్పుడే సేలం చాణక్యుడు అని పిలవడం మొదలుపెట్టారు. కానీ రాజాజీ కేవలం డబ్బు సంపాదించే లాయర్గా మిగిలిపోవడానికి ఇష్టపడలేదు. 1917లో ఆయన సేలం మున్సిపాలిటీ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆ పదవిలో ఆయన చేసిన మార్పులు అప్పట్లో ఒక సంచలనం. సమాజంలో అంటరానితనమనే మహమ్మారిని రూపుమాపడానికి ఆయన అప్పుడే నడుం బిగించారు.
0: ఆ రోజుల్లో దళితులకు బావుల నుంచి నీళ్లు తోడుకునే హక్కు ఉండేది కాదు. రాజాజీ మున్సిపల్ చైర్మన్ హోదాలో దళితులు కూడా అందరితో సమానంగా ప్రభుత్వ బావుల నుండి నీటిని వాడుకోవచ్చని చట్టం చేశారు. సనాతనవాదుల నుంచి ఈ చట్టాలకు తీవ్ర వ్యతిరేకత వచ్చినా ఆయన వెనక్కి తగ్గలేదు. సమాజ శ్రేయస్సు కోసం ఎంతటి సవాలునైనా ఎదుర్కోవడమే రాజాజీ నైజం.
1: 1919 రాజాజీ జీవితాన్ని, దేశ చరిత్రను మలుపు తిప్పిన సంవత్సరం. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చి స్వాతంత్ర్యోద్యమాన్ని నడిపిస్తున్న రోజులవి. మద్రాసులో గాంధీజీని రాజాజీ మొదటిసారి కలుసుకున్నారు. గాంధీజీ సత్యం, అహింసా సిద్ధాంతాలు రాజాజీని అమితంగా ఆకర్షించాయి.
0: అప్పటి వరకు నెలకు 1000 రూపాయలు సంపాదిస్తూ ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న రాజాజీ, గాంధీజీ పిలుపు అందుకోగానే క్షణాల్లో తన న్యాయవాద వృత్తిని వదిలేశారు. విదేశీ దుస్తులను తగులబెట్టి చేతితో నేసిన ఖద్దరును ధరించారు. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో, సహాయ నిరాకరణ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టింది. జైలు జీవితం ఆయనకు ఒక తపోవనంగా మారింది. అక్కడ కూడా ఆయన పుస్తక పఠనం, రచనలు ఆపలేదు. గాంధీజీ ప్రారంభించిన యంగ్ ఇండియా పత్రికకు రాజాజీ కొంతకాలం ఎడిటర్గా కూడా బాధ్యతలు నిర్వహించారు.
2: Will you kindly now listen? I am talking to you from a great distance and my voice is slightly spoiled by the very good but not yet perfect instrument through which I am speaking. So you may not guess who I am unless I tell you. As the director has told you already, I am Rajagopalachari and I am speaking from

0: From Madras, All India Radio Broadcasting Station. I have been given the honor of inaugurating this Hindustan Akashwani in Madras. When anyone speaks, the vibrations taking shape according to each articulated sound are transmitted across the air and touching the membrane in the ear set it in corresponding vibrations, which in turn produce changes in the brain that give us a perception of what our friend is saying. A very complicated and mysterious process, but it is so quick and we are so used to it that we call it by the simple phrase of hearing and do not value it very much until by some misfortune we become deaf. The air vibrations can reach only a limited distance after all, which varies according to the strength of the speaker and the ear sensitiveness of the listener.
1: 1930 సంవత్సరంలో మహాత్మా గాంధీ గుజరాత్లో ప్రసిద్ధ దండియాత్ర చేపట్టి ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించారు. మరి దక్షిణ భారతంలో ఆ ఉద్యమాన్ని నడిపించేదెవరు? ఆ బాధ్యతను రాజాజీ తన భుజాలపై వేసుకున్నారు. తిరుచిరాపల్లి నుండి తంజావూరు జిల్లాలోని వేదారణ్యం సముద్ర తీరం వరకు దాదాపు 150 మైళ్ల దూరం రాజాజీ నేతృత్వంలో వేదారణ్యం ఉప్పు సత్యాగ్రహం సాగింది. బ్రిటిష్ ప్రభుత్వం సత్యాగ్రహులకు ఎవ్వరూ అన్నం పెట్టకూడదని, ఆశ్రయం ఇవ్వకూడదని ఆంక్షలు విధించింది. కానీ రాజాజీ వ్యూహ చతురత ముందు ఆ ఆంక్షలు నిలబడలేదు. ప్రజలు అర్ధరాత్రి వేళల్లో రహస్యంగా దేశభక్తులకు భోజనాలు అందించారు. వేదారణ్యం తీరంలో ఉప్పును చేతిలో తీసుకుని బ్రిటిష్ చట్టాన్ని సవాలు చేసినందుకు రాజాజీని అరెస్ట్ చేసి కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ యాత్ర రాజాజీని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అగ్రనాయకులలో ఒకరిగా నిలిపింది.
2: 1937 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. రాజాజీ ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రి అయ్యారు. 2 సంవత్సరాల ఆయన పరిపాలన భారతదేశ చరిత్రలోనే ఆదర్శ పరిపాలనకు ఒక కేస్ స్టడీగా నిలిచింది. ముఖ్యమంత్రి కాగానే ఆయన చేసిన మొదటి చారిత్రాత్మక చట్టం మద్యపాన నిషేధం. తన సొంత జిల్లా అయిన సేలంలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. మద్యం వల్ల పేద కుటుంబాలు ఎలా నాశనమవుతున్నాయో చూసిన రాజాజీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని పక్కన పెట్టి మరీ మద్యపానాన్ని నిషేధించారు. మరి ప్రభుత్వానికి ఆదాయం తగ్గితే ఎలా? దానికోసం ఆయన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సేల్స్ ట్యాక్స్, అమ్మకపు పన్నును ప్రవేశపెట్టారు. నేడు మనం చూస్తున్న జిఎస్టీకి, పన్నుల వ్యవస్థకు ఆ రోజే రాజాజీ పునాది వేశారు. అలాగే హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పిస్తూ టెంపుల్ ఎంట్రీ ఆథరైజేషన్ యాక్ట్ తెచ్చారు. మదురై మీనాక్షి ఆలయంలోకి దళితులను స్వయంగా తీసుకెళ్లి చారిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు.
1: రాజాజీ కేవలం అందరిలా అవును అనే నాయకుడు కాదు. దేశ ప్రయోజనాల కోసం, తను నమ్మిన సత్యం కోసం సొంత పార్టీని, చివరికి గాంధీజీని కూడా ఎదిరించే ధైర్యం ఆయనకుంది. 1942 కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది. అదే సమయంలో ముస్లిం లీగ్ దేశ విభజన డిమాండ్ను తీవ్రం చేసింది. రాజాజీ దీన్ని ముందే ఊహించారు. బ్రిటిష్ వారు దేశాన్ని వదిలివెళ్లే ముందు హిందూ ముస్లింల మధ్య సయోధ్య కుదరకపోతే దేశం రక్తసిక్తమవుతుందని ఆయన భావించారు. అందుకే ఆయన కాంగ్రెస్ తీర్మానానికి భిన్నంగా ముస్లిం లీగ్తో చర్చలు జరపాలని, అవసరమైతే కొన్ని షరతులతో కూడిన స్వయం ప్రతిపత్తిని ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనినే చరిత్రలో సిఆర్ ఫార్ములా అంటారు.
2: ఈ ప్రతిపాదన వల్ల కాంగ్రెస్ పార్టీలో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. రాజాజీ దేశ విభజనకు మద్దతిస్తున్నారు అని సొంత పార్టీ వారే ఆయనపై మండిపడ్డారు. కానీ రాజాజీ తన పదవులకు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఒంటరిగా నిలబడ్డారు తప్ప తన నమ్మకాన్ని వదులుకోలేదు. ఆ తర్వాత 1947 దేశం ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో విభజనకు గురైందో మనం చూశాం. రాజాజీ ముందే ఊహించిన ముప్పు అదే. ఆయన రాజకీయ భవిష్యత్తు కంటే దేశ భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
1: 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. భారతదేశ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బ్యాటన్ స్వతంత్ర భారత మొదటి గవర్నర్ జనరల్గా కొనసాగారు. అయితే

1948లో మౌంట్ బ్యాటన్ తిరిగి లండన్ వెళ్లిపోతున్నప్పుడు ఆ అత్యున్నత పీఠాన్ని అధిరోహించగల సమర్థుడు భారతదేశంలో ఎవరున్నారు అన్న ప్రశ్న అందరికీ ఎదురైంది. చివరకు అందరి చూపు ఒక్కరి మీదే నిలిచింది. ఆయనే రాజాజీ.

0: బ్రిటిష్ రాజులు, వైస్రాయలు ఏ వైభవంతో అయితే ఆ వైస్రాయ్ హౌజ్ ప్రస్తుత రాష్ట్రపతి భవనంలో బతికారో అదే భవనంలోకి రాజాజీ అడుగుపెట్టారు. కానీ ఆయన అక్కడ కూడా ఒక ఋషిలానే జీవించారు.
1: రాష్ట్రపతి భవనంలోని లగ్జరీలను ఆయన తగ్గించేశారు. తన బట్టలను తనే ఉతుక్కునేవారు. ఉదయాన్నే లేచి రాట్నం వడుకుతూ ఖద్దరు నూలు తయారు చేసేవారు. విదేశీ ప్రతినిధులకిచ్చే విందుల్లో రాజాజీ వైన్కు బదులుగా మన దేశపు సాంప్రదాయక మజ్జిగను సర్వ్ చేయించేవారు. బ్రిటిష్ వైభవాన్ని భారతీయ నిరాడంబరతతో భర్తీ చేసిన ఘనత రాజాజీది.
2: శ్రీ రాజగోపాలాచారిజీ స్వతంత్ర భారత్ కే పహలే భారతీయ గవర్నర్ జనరల్ థే. వే ఉన్ లోగో మే థే జినోనే సత్తా కో పద్ కీ తరహ నహీ సేవా కీ తరహ దేఖా. సార్వజనిక జీవన్ మే ఉన్కా ఆచరణ, ఆత్మసంయమ్ ఔర్ స్వతంత్ర చింతన్ ఆజ్ భీ హమే ప్రేరిత్ కర్తా హై.
0: రాజాజీ కేవలం రాజకీయ వేదికలకే పరిమితం కాలేదు. ఆయన ఒక అద్భుతమైన రచయిత, సాహితీవేత్త. తమిళం, ఇంగ్లీష్ భాషలపై ఆయనకున్న పట్టు అసాధారణం. ఆధునిక యువతకు మన పురాణాల్లోనే విలువలను అందించాలని ఆయన తపించేవారు. ఆయన రాసిన మహాభారతం వ్యాసర్విరుందు, రామాయణ కథ, చక్రవర్తి తిరుమగన్ పుస్తకాలు భారతీయ సాహిత్య చరిత్రలో మైలురాళ్ళు. ఇంగ్లీష్లో ఆయన అనువదించిన రామాయణ మహాభారత గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రతులు అమ్ముడుపోయాయి. ఆ పుస్తకాల ద్వారా వచ్చే రాయల్టీ డబ్బును కూడా ఆయన సమాజ సేవకే ఉపయోగించారు. 1958లో ఆయన రాసిన రామాయణ అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. భగవద్గీత, ఉపనిషత్తులు, భజగోవిందం స్తోత్రాలకు ఆయన రాసిన వ్యాఖ్యానాలు నేటికి ఎందరికో మార్గదర్శకాలు.
3: బ్రాడ్కాస్టింగ్ ఇస్ దేర్ ఫార్ వాల్యుబుల్ ఓన్లీ ఇఫ్ ది ప్రోగ్రామ్స్ ఆర్ గుడ్ అండ్ యూస్ఫుల్ అండ్ యాడ్ టు ది పీపుల్స్ విజ్డమ్ ఆర్ జాయ్ అండ్ దేర్ బై సర్వ్ టు మేక్ దెమ్ బెటర్ అండ్ హ్యాపీయర్. In every new venture, there are many difficulties in the beginning which can be overcome only with patience and endeavor. What may appear in the beginning futile can later on develop into a very potent and good instrument.
1: స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నెహ్రూ గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోషలిజం, లైసెన్స్ రాజ్ విధానాలను రాజాజీ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వమే అన్ని పరిశ్రమలను నియంత్రిస్తే అవినీతి పెరుగుతుందని, సామాన్య పౌరుడి స్వేచ్ఛ హరించుకుపోతుందని ఆయన హెచ్చరించారు. సరిగ్గా 80 ఏళ్ల వయసులో, చాలామంది విశ్రాంతి తీసుకునే వయసులో రాజాజీ 1959 సంవత్సరంలో స్వతంత్ర పార్టీని స్థాపించారు. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం లేకపోతే పాలకులు సర్వాధికారులుగా మారుతారని ఆయన నమ్మారు. లైసెన్స్ పర్మిట్ కోటారాజును వ్యతిరేకిస్తూ ఉచిత వాణిజ్యానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు ఆయన అండగా నిలిచారు. వృద్ధాప్యంలో కూడా ఆయన దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి పోరాడారు.
0: రాజాజీ జీవితం మనకు నేర్పే అతిపెద్ద పాఠం ఏ పదవిలో ఉన్నా నిష్కలంకంగా ఉండటం. ఆయన కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు, మద్రాస్ ముఖ్యమంత్రిగా చేశారు, గవర్నర్ జనరల్గా చేశారు. కానీ ఆయన 1972 డిసెంబర్ 25న కన్నుమూసినప్పుడు ఆయన బ్యాంక్ ఖాతాలో కనీస నిల్వలు కూడా లేవు. ఆయన వదిలి వెళ్లిన ఆస్తి కేవలం కొన్ని ఖద్దరు బట్టలు, ఆయన రాసిన అమూల్యమైన పుస్తకాలు మాత్రమే. అందుకే 1954లో దేశం ఆయనకు అత్యున్నతమైన భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేసి తనను తాను గౌరవించుకుంది. రాజాజీ ఒక వ్యక్తి కాదు, ఆయన రాజకీయాల్లో నైతికతకు ఒక నిలువెత్తు సంతకం.
1: రాజాజీ జీవితం మనకు అందించిన సందేశం ఒకటే, అధికారం అనేది అనుభవించడానికి కాదు, సమాజానికి సేవ చేయడానికి లభించిన ఒక బాధ్యత. 10 మంది విమర్శించినా సరే నమ్మిన సత్యం వైపు ఒంటరిగానైనా నిలబడాలనే నైతిక స్థైర్యమే నిజమైన దేశభక్తి. ఆ విలువే భారతదేశాన్ని ఇప్పటికీ నడిపిస్తుంది. ఈ ధారావాహికలో వచ్చేవారం భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథలో మనం రాజకీయ నైతికత నుండి శాస్త్రీయ జిజ్ఞాస వైపు అడుగులు వేయబోతున్నాం.
0: వచ్చేవారం ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయే ఆ మహనీయుడు బ్రిటిష్ పాలనలో ఎలాంటి అత్యాధునిక ల్యాబులు, వసతులు లేకపోయినా కేవలం ఒక చిన్న లండన్ ప్రయాణంలో సముద్రపు నీలిరంగును చూసి, ఆలోచించి కాంతి ప్రసరణపై ప్రపంచాన్ని కదిలించే పరిశోధన చేసిన అసాధారణ శాస్త్రవేత్త. ఆసియా ఖండంలోనే సైన్స్ రంగంలో మొట్టమొదటి నోబెల్ బహుమతిని సాధించి 1954 నాటి తొలి భారతరత్న త్రిమూర్తులలో ఒకరిగా నిలిచిన ధృవతార సర్ సి

రామన్. రామన్ గారు దేశానికి అందించిన శాస్త్రీయ ఆలోచన విధానం గురించి, ఆయన అన్వేషణలతో కూడిన జీవిత విశేషాలను విపులంగా తెలుసుకుందాం.

0: ఇంతవరకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ ప్రత్యేక ధారావాహిక రెండో భాగం శ్రీ చక్రవర్తి రాజగోపాలాచారి. రచన శ్రీ ఎన్ విజయ రాఘవరెడ్డి. వ్యాఖ్యానం శ్రీతలు కార్యవర్తి గోపిశెట్టి, కె సందీప్ గార్లు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10:21 దాటి 30 సెకండ్లైంది. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2010 నుంచి 2020 వరకు విడుదలైన సినిమాలోని పాటలు విందాం.

బెంగళూరు రాజాజీనగర్ నుండి యతీష్, అజయ్, లీలా, పూజ, విస్మయ, పూర్విక్, విమర్శ్ పేరు బాగుందండి. ఇంకా మాకోసం కొంచెం పాట వినిపించండి అంటూ శంకర్, చిన్మయి, హరీష్, ఇంకా ఆడెపు శంకర్ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, మీకోసం మంచి పాట వచ్చేస్తుంది. అలాగే కొత్తపేట అల్కాపూర్ నుంచి ఎలగందుల రమేష్, వకులాదేవి, విజయ్ కుమార్, జ్యోత్స్న అందరి కోసం వచ్చేస్తుంది. మిరపకాయ చిత్రం కోసం శంకర్ మహాదేవన్, శ్రేయా ఘోషల్ పాడిన పాట, చంద్రబోస్ రచన, ఎస్ఎస్ థామన్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆదిలాబాద్ నుంచి హర్షిణి, ఇంకా అలాగే నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీద్ మసీన్బాయ్, మతీన్బాయ్, షేక్ చాంద్ ఫరూక్, సయ్యద్ ఖలీల్, ముబేన్ భాయ్, షేక్ చాంద్, ముసకరీం, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులందరి కోసం. అలాగే నిజామాబాద్ జిల్లా మోర్తాడు మండలం తిమ్మాపూర్ నుండి దాసరి రాజేశ్వర్, లలిత, రాధిక, రమణి, రక్షిత, వేదవతి, వినోద్, సిహెచ్ విజయకుమార్ చందన్నగర్ నుండి, పాపిరెడ్డి కాలనీ నుంచి హనుమంతరావు గారి కోసం తప్పకుండా మంచి పాట వినిపించేస్తారండి మీ అందరి కోసం. ఆర్మూర్ చేరేత కాలనీ నుండి రంగాచారి నగర్ నుండి జిందం నరహరి, లక్ష్మి, జిందం భానుచేద, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయ్ రేఖ, భాను, రియాన్సి, హన్మిత్ అందరి కోసం. మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ పాడిన పాట అనంత శ్రీరామ్ గేయ రచన, డిఎస్పీ మ్యూజిక్ కాంపోజిషన్లో.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం

కాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసి పెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9899851025102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

10:35 దాటి 26 సెకండ్లైంది బీబీ క్లాక్ లో. సికింద్రాబాద్ పార్సేగుట్ట నుండి నోముల భాగ్యమ్మ వెంకటేష్, ఇంకా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటు మండలం గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, ఇంకా నిజామాబాద్ జిల్లా జకరన్పల్లి నుండి అరుణ, రాజేందర్, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యుల కోసం ఓ మంచి పాట. అలాగే నిజామాబాద్ జిల్లా శ్రీరామ్, హనుమాన్లు, వసంత, హరీష్, అరుణ్, ఇంకా స్నేహ బృందం కోసం. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సీ, నాగటి పాండు, అశోక్, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, ఇంకా వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం. ఇంకా భూదాన్ పోచంపల్లి ఎలగందల మార్కండయ్య, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను వీళ్ళందరి కోసం ఓ పాట వచ్చేస్తుంది. తీన్ మార్ చిత్రం కోసం హేమచంద్ర, శ్రావణ భార్గవి ఆలపించిన గీతం, భాస్కర్ భట్ల రచన, మణిశర్మ సంగీతం. మా శ్రోతలకు మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒకసారి మీ పేరు చదివేశాక అదే ప్రోగ్రాంలో మళ్ళీ మళ్ళీ పేర్లు చదవడం సబబం కాదు కదా. ఒకసారి మెసేజ్ పంపించారు, మీ పేరు చదివాను, పాటను వినిపిస్తున్నాను, ఇంకేం కావాలి, ఎవర్ గ్రీన్ హిట్స్లో మంచి పాటను వినాలి. అవునా, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తిరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం కూడా ఒక పాట వినిపించండి అంటూ మహబూబ్ నగర్ నుంచి విద్వాన్ విహాన్ష్ కృష్ణ, రవళి, లక్ష్మీకాంత్, సత్యవతి, వెంకటేష్, అలాగే భూదాన్ పోజంపల్లి శ్రోతలు భోగ మార్కండయ్య, అనిత, సాయి, యశ్వంత్, విజయకుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్విక, శ్రీ, హర్ష, తేజ్, ఇంకా జాన్కంపేట్ నుండి జగన్మోహన్, రాజేష్, అలాగే మీ పేరు మిస్ చేస్తున్నారండి, జస్ట్ పాట అడుగుతున్నారు, మీ పేర్లు లేవు ఇక్కడ. ఎలాగైతే నేను మీ మెసేజ్లు అయితే చూస్తున్నాను, మీ పేరు ప్రవీణ్ అని. అలాగే మాకోసం కూడా మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, అలాగే భూదాన్ పోచంపల్లి శ్రోతలు దామోదర్ యాదగిరి, అందరి కోసం వచ్చేస్తుంది ఢమరుకం చిత్రం కోసం శ్రీకృష్ణ హరిణి పాడిన పాట, భాస్కర్ భట్ల రచన, డిఎస్పీ కంపోజిషన్లో.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: నందిపేట్ నుంచి ఎం వెంకటేష్, అలాగే షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారద, సుధీర్, శోభ, శ్రీధర్, రవి, సునీత్, ఆటానగర్ నిజామాబాద్ శ్రోతలు, ఇంకా ఫులాంగ్ నిజామాబాద్ శ్రోతలు వహీద్ రుమ్మానీ, డాక్టర్ మొహమ్మద్ జమీర్, ఫసీ, జునీద్, జుమేర్ ముక్రామ్, నొమాన్ ఫరూక్, సకీర్ ఫజిల్, ఇంకా నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుంచి నరసింగరావు, అలాగే ఆర్ఆర్ చౌరస్తా నుండి ఉమా, రాజు, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది ఎందుకంటే ప్రేమంట చిత్రం కోసం. హరిహరన్ చిత్ర పాడిన పాట రామజోగశాస్త్రి గేయ రచన, జీవి ప్రకాష్ కుమార్ సంగీత సారథ్యంలో.

30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ ప్రేమ కథతో మరోసారి ప్రయాణిద్దాం. ఈ ఆదివారం ఆగస్ట్ 23 ఉదయం 11:05 మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై.

స్టూడియో క్లాక్లో 11 గంటలకు వస్తుంది కాబట్టి మరో 2 నిమిషాలు మాత్రమే ఉంది. మా శ్రోతలందరి కోసం వచ్చేస్తుంది రంగరంగ వైభవంగా సినిమా నుంచి ఈ టైటిల్ సాంగ్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు, శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష రంగంలో భారత్ దూసుకుపోతుందని, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తుందని అన్నారు. జెన్జీ యువత సరికొత్త టెక్నాలజీలను నిర్మిస్తుందని ప్రశంసించారు. 5 నుంచి 17 ఏళ్లలో పిల్లలకు సంబంధించిన తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ ప్రక్రియను 30 సెప్టెంబర్ వరకు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ వెల్లడించింది. ఈ గడువు సమీపిస్తున్నందున తల్లిదండ్రులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. దేశంలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 8.7 కోట్ల మంది యువత ప్రస్తుతం చదువు, ఉద్యోగ నైపుణ్య శిక్షణ తీసుకోవడం వంటివి ఏమీ చేయకుండా ఖాళీగా ఉన్నారని నీతి ఆయోగ్ తాజా నివేదికలో వెల్లడించింది. ప్రజాస్వామ్య మనుగడకు పాలకులను ప్రశ్నించే పత్రికా స్వేచ్ఛ అత్యంత కీలకమని, ఇలాంటి పత్రికా స్వేచ్ఛను స్వాగతిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ సదస్సులో మాట్లాడుతూ విమర్శలను స్వీకరించే ధైర్యం ప్రభుత్వాలకి ఉండాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ ఆటో యాప్ ఆధారిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ బంద్ పిలుపునిచ్చింది. దీంతో ఈరోజు అర్ధరాత్రి నుండి ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్ల సేవలకు అంతరాయం కలగనుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత మహిళల డబుల్స్ జోడి పుల్లెల గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ కాంస్య పథకం సొంతం చేసుకుంది. సెమీఫైనల్లో లియూ షెంగ్షు, టాన్ నింగ్ జైనా జోడి 21-18, 13-21, 8-21 తేడాతో ఓటెంపాలైంది. టెలికాం, ప్రసార, విమానాశ్రయ సుంకాలు, సైబర్ తరహా ప్రత్యేక రంగాల్లో ఎదురయ్యే వివాదాలను సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అన్నారు. హైదరాబాద్ తరహాలో నిజామాబాద్లోనూ పేదలకు ఇందిరమట్ట వరుసను నిర్మిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:03.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఈరోజు 8 ఆగస్టు. మామూలుగా అయితే ఇదొక రొటీన్ డేట్. మరి ఈ రొటీన్ డేట్ని స్పెషల్గా మార్చిపోతున్నాం ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో. 2 రోజుల నుంచి మిమ్మల్ని ఊరిస్తున్నాం కదా. ఎస్, అవును, ఇప్పుడు మనం వినబోతున్నాం ప్రేమదేశం చిత్ర విశేషాలు ఆర్జే అనుపమతో.
4: గుర్తుకొస్తున్నాయి అంటూ వచ్చేసింది మీ రేడియో సఖి అనుపమ. ఏంటి ఈరోజు ఆదివారం కదా, ఏంటి ఈ ప్రత్యేకత? అవును, సండే స్పెషల్గా మీ ముందుకు తీసుకొచ్చింది వివిధ భారతి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని. ఇంతకీ ఏంటది? చెప్పేనా? చెప్పేస్తాను. కెఫేలో కాఫీ తాగుతున్న కుర్రాడికి హీరో ఆఫర్. నేటి ప్రముఖ కథానాయకుడే హీరోకి డబ్బింగ్ చెప్పిన చిత్రం. థియేటర్స్ అన్నీ హోరెత్తిపోయిన సంగీతం. కట్ చేస్తే ఇదొక ట్రెండ్ సెటర్గా మారి

నేటికి 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సెన్సేషనల్ హిట్. ఎస్, ఈ రోజు మనం గుర్తు చేసుకుందాం, కాదు వెళ్దాం ప్రేమ దేశానికి. ముందైతే ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన జెంటిల్మెన్ సినిమాలోని ఈ పాట వినేద్దాం.

ఆగస్ట్ 23, 1996 విడుదలైన ప్రేమదేశం చిత్ర విశేషాలు ఈరోజు మీకోసం. అదేంటి ఇది, తమిళ్ నుంచి డబ్బైన సినిమా కదా అని అంటారా? అవును, కాదల్ దేశంగా తమిళ్లో విడుదలై ఎంత క్రేజ్ సంపాదించుకుందో తెలుగులో కూడా అంతే హిట్ అయింది. నిజం చెప్పాలంటే ఇదొక ట్రయాంగల్ లవ్ స్టోరీ, కానీ హిట్ అవ్వడానికి ముఖ్య కారణం కాలేజ్ బ్యాక్ డ్రాప్. అప్పుడే కౌమార దశ దాటిన యువతి యువకుల నాడిని చక్కగా పట్టుకుని తీసిన ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ. తమిళం నుంచి డబ్బైనా కూడా విశేష ప్రజాదరణతో పాటు 3 దశాబ్దాలైనా ఇంకా వినోదాన్ని తన పాటలతో అందిస్తూనే ఉంది ప్రేమదేశం సినిమా. అందుకే ఈ సినిమా విశేషాలు ఈరోజు మీ అందరి కోసం.

సినిమా కొన్ని కోట్లతో అంటే అప్పట్లో చాలా భారీగానే తీశారు. దర్శకుడు కథీర్ ఈ కథ తీద్దామని నటీనటుల కోసం ఆలోచిస్తుంటే అదే సమయంలో ముంబై నుంచి సెలవులకని బెంగళూరుకి వచ్చాడు అబ్బాస్. అక్కడ అబ్బాస్ ఒక కెఫేలో కాఫీ తాగుతున్నాడట. ఇతనే నా హీరో అని అనుకున్నారు కథీర్. వెంటనే లేచి వెళ్లి అబ్బాస్ కి సినిమా ఆఫర్ ఇచ్చేశారు. మీకేమైనా పిచ్చా అని అడిగారట అబ్బాస్. అదేంటి, ఎవరైనా సినిమా ఆఫర్ చేస్తే ఎగిరి గంతేస్తారు కదా, మరి అబ్బాస్ ఎందుకు అలా అన్నాడు? ఆలోచిస్తుండండి, మాట్లాడుకుందాం.

మీరు వింటున్నారు 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న ప్రేమ దేశం చిత్ర విశేషాలు. నేను ఒక కాలేజ్ స్టూడెంట్ ని, పైగా నాకు తమిళం రాదు. ఏ ధైర్యంతో మీ సినిమా ఒప్పుకోవాలి? భాషే రానప్పుడు ఇక ముందుకెళ్లడం ఎందుకు అని అబ్బాస్ వాదించి బాంబేకి వెళ్ళిపోయట. ఇదేంటి, ఆదిలోనే హంసపాదని కదిర్ చాలా బాధపడ్డారు. పర్వాలేదు, నేను పాజిటివ్ గా ఉంటాను, చూద్దాం అని చెప్పి నిర్మాత కేటీ కుంజుమాన్ గారికి కథ వినిపించారు. ఆయనకి కథ తెగ నచ్చేసింది. ఇదేం కథ, ఇది తీశామంటే విజృంభించేస్తుంది, పిల్లలందరికీ నచ్చేస్తుంది అని చెప్పి తబ్బిబ్బైపోయారట. మరి నటీనటులు సిద్ధమే కదా అని వెంటనే అడిగారు. అప్పుడు కదిర్ అబ్బాస్తో జరిగిన సంఘటన వివరించారు. ఇలా నేను కెఫేలో అబ్బాయికి సినిమా ఆఫర్ ఇస్తే మీకేమైనా పిచ్చా, నాకు భాష రాదు, నేను అసలు నటించను అని చెప్పి బాంబేకి తిరిగి వెళ్లిపోయారని, నేను చూసుకుంటాను నీకెందుకు అని చెప్పి స్వయంగా కేటీ కుంజుమాన్ గారు ఫోన్ చేసి అబ్బాస్ను ఒప్పించారు. సూపర్గా ఉంది కదా, నెక్స్ట్ ఏంటి చెప్తాను.

మనం మాట్లాడుకుంటున్నాం ప్రేమదేశం చిత్ర విశేషాలు సండే స్పెషల్ గా. ఏంటో తెలుసా, ఇందాకే చెప్పాను కదా, ఈ రోజు అంటే ఆగస్ట్ 23 1996 విడుదలైంది, అంటే 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రేమ యాత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి జెంటిల్మ్యాన్ లో పనిచేసిన వినీత్ ను మరొక హీరోగా తీసుకున్నారు అబ్బాస్తో పాటు. దేవయాని ప్రేమలేఖల హీరోయిన్ గుర్తుందా, తొలిగా లీడ్ పాత్రకు ఆమెనే అడిగారట. కానీ డేట్స్ కుదరలేదు. అప్పుడప్పుడే బాలీవుడ్ లో పేరు వినిపిస్తున్న టబ్బుని తీసుకున్నారు. నిజానికి టబ్బుకి తమిళ్లో తాకుడ రాదు, కాని కథ బాగుంది అని చెప్పి ఒప్పుకున్నారట. నిర్మాత కుంజుమాన్ కదిర్కి ఒక షరతు పెట్టారు. అదేంటి, నిర్మాత కన్ని నచ్చేశాయి, కథ బాగుంది అని చెప్పి హీరో అబ్బాస్ ని కూడా ఒప్పించాక మళ్లీ ఈ షరతు ఏంటి అని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్ షరతు. చిత్రానికి కథిర్ ఏం పేరు పెట్టారో తెలుసా? కల్లూరి సాలై, అంటే కాలేజ్ రోడ్ అని. ఇది మారిస్తే ఇక చిత్రానికి ఎదురు లేదు అన్నది నిర్మాత కుంజుమాన్ వాదన. అలా తమిళంలో కాదల్ దేశంగా, తెలుగులో ప్రేమ దేశంగా మన ముందుకొచ్చి సందడి చేసింది ఈ యువ ప్రేమ.

అపరిచితుడు ఫేమ్ విక్రమ్ గారు గుర్తున్నారు కదా, ఇప్పుడంటే ఆయన ఒక పెద్ద హీరో. కానీ అప్పట్లో అవకాశాలు లేక హీరో అబ్బాస్ కి డబ్బింగ్ చెప్పారు, వినీత్ కి శేఖర్, టబ్బుకి సరిత గారు డబ్బింగ్ చెప్పారు. ఇక అబ్బాస్ హెయిర్ స్టైల్ ఎంతగా ట్రెండ్ సృష్టించిందంటే, అబ్బాస్ కట్ కావాలి అని కుర్రకారంతా సెలూన్ల ముందర క్యూ కట్టి నిల్చునేవారట. ఇప్పటికీ కూడా చాలా సెలూన్స్ లో మనకి అబ్బాస్ ఫోటో కనిపిస్తూనే ఉంటుంది కదా.

సండే స్పెషల్ గా మనం మాట్లాడుకుంటున్నాం. 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న ప్రేమదేశం చిత్ర విశేషాలు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి సినిమా కథ విషయానికొస్తే మనందరి యూత్ డేస్ లాంటిదే. అందుకేనేమో అందరూ కనెక్ట్ అయి సినిమాని సూపర్ హిట్ చేసేశారు. 2 కాలేజ్ల మధ్య ఉండే పోటీ. ఒక కాలేజ్ కుర్రాడు కార్తిక్. చాలా సామాన్యమైన నేపథ్యం. ఒక జత మంచి షూస్ కూడా కొనుక్కోలేనంత బీదరికం. కానీ కాలేజ్ ఫుట్బాల్ టీం కెప్టెన్, ఒక మంచి కవి కూడా. ఊహాలోకాల్లో ఒక అందమైన అమ్మాయి గురించిన ఆలోచనలు,

మరి ప్రేమదేశం సినిమాలో ఒక పాత్ర వినీత్ పోషిస్తే మరోవైపు అబ్బాస్, అరుణ్ గా తెరపై కనిపిస్తారు. బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చిన అరుణ్ స్వాగ్ గా స్టైలిష్ గా ఉంటాడు. ఒకసారి కాలేజ్ ఫుట్బాల్ మ్యాచ్ లో కార్తీక్ ఓడిపోయి అరుణ్ టీం ని గెలిపిస్తాడు. ఎందుకిలా చేశావని చెప్పి అరుణ్ వచ్చి కార్తీక్ ని అడుగుతాడు. నువ్వు ఓటమిని తీసుకోలేవని స్నేహపూర్వకంగా చెప్పడంతో అరుణ్ కి కార్తీక్ చాలా నచ్చుతాడు. అలా ఇద్దర్లో స్నేహం చిగురించి ఫ్రెండ్స్ అయిపోతారు. ఇంత మంచి ఫ్రెండ్స్ లో ఒక గొడవ. అదేంటి, మనకి తెలిసింది ఫ్రెండ్షిప్ లో నో సారీ నో థ్యాంక్ యూలే ఇలాంటివి అనుకోవడం తెలుసు, కానీ మరి ఫ్రెండ్స్ మధ్య గొడవలొస్తే ఏం చెయ్యాలి ఆలోచిస్తూ ఉండండి. ఇప్పుడు విందాం హ్యాపీ డేస్ చిత్రంలోని ఈ పాట.

ఇంతకీ ఈ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య గొడవ వచ్చిందని ఇందాక చెప్పాను కదా దివ్య, అదే అండి తబ్బు కోసమే ఈ గొడవ. ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు దివ్యనే ప్రేమిస్తారు. భారతీయ సినిమాలో త్రికోణపు ప్రేమ కథల్లో ఒకరు త్యాగం చేస్తారు లేదా చచ్చిపోతారు. ఇది కామన్, అంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న అన్ని సినిమాలలో ఇలాగే చూపిస్తూ ఉంటారు దాదాపుగా. కానీ దర్శకుడు కథీర్ మాత్రం ఈ చిత్రానికి సరికొత్త ఎండింగ్ ఇచ్చారు. ఏంటో తెలుసా? ఇద్దరు స్నేహితులు తననే ప్రేమిస్తున్నారనుకున్న నిజం తెలుసుకున్న దివ్య ఒకరిని పెళ్లాడి ఇంకొకరిని నొప్పించడం నాకిష్టం లేదు, మనం ముగ్గురం ఎప్పటికీ స్నేహితుల్లాగే ఉండిపోదాం అనడం ఒక సర్ప్రైజ్ క్లైమాక్స్. నిజంగా ఆలోచించండి, ప్రేమదేశం సినిమా అనగానే మనందరం ఏమనుకుంటాం ముందుగా లవ్ స్టోరీ అని. కానీ ఆ లవ్ స్టోరీలో ఉన్న ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్షిప్ కి వాళ్ళు ముగ్గురు ఇచ్చిన విలువ. అందుకేనేమో ఈ సినిమా యూత్ఫుల్ లవ్ స్టోరీ అనే బదులు యూత్ఫుల్ ఫ్రెండ్లీ షో అని కూడా అనొచ్చేమో. ఏమంటారు, సినిమాను సక్సెస్ చేసింది కాలేజ్ స్టూడెంట్సే అన్నది మాత్రం 100% నిజం. 100% ట్రూత్ అంటే ఇదే. థియేటర్స్ లో టికెట్స్ తో పాటు కొవ్వొత్తులు కూడా పంచారు. ముస్తఫా పాట అప్పుడు కొవ్వొత్తులు వెలిగించి పాడుతూ కనిపించారు కుర్రకారంతా. పెద్దవారంతా తమ కాలేజ్ జీవితంలోని మధురిమల్ని ఈ సినిమాతో మళ్లీ గుర్తు చేసుకున్నామని అన్నారు.

ఇక వెన్నెల పాట గుర్తుందా? ఓ వెన్నెల అంటూ ఇద్దరు హీరోలు తబ్బుని నిద్రపుచ్చుతూ పాడే పాట. ఈ పాట 10 రోజుల షూటింగ్. బీచ్ ఒడ్డున రోజు తెల్లవారి 4 గంటల నుంచి 6 గంటల వరకు. దర్శకుడు ఏ కరుణాకరన్ తొలి ప్రేమ తీశారు, ఆయన కూడా గుర్తుండే ఉంటారు కదా. ఆయన ఈ చిత్రానికి క్లాప్ అసిస్టెంట్ గా పనిచేశారు. ఎక్కడి క్లాప్ అసిస్టెంట్, ఎక్కడ డైరెక్టర్ గా మారారు, వారివ్వా అనిపించట్లేదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీవిద్య, వడివేలు తదితరులు సహాయ నటులుగా పనిచేశారు. మరి ఈ సినిమా గురించి మరొక విశేషం ఉంది, చెప్పేనా? తమిళంలో పాటలు వాలి రాస్తే తెలుగులో భువనచంద్ర గారు ఎంతో అర్థవంతంగా రాశారు. ఇక్కడున్న విశేషం ఏంటంటే, తొలిగా కాలేజీ స్టైల్ పాటని రికార్డ్ చేశారు. ఇదొక ఫాస్ట్ బీట్ పాట కదా, మనందరికీ తెలుసు, మనందరికీ ఇష్టమైన పాట కూడా. కానీ కతీర్కి ఈ పాట మొదట్లో అంటే స్టార్టింగ్ లో మెలడీ కావాలి అని అనిపించిందట. అలా తమిళంలో వాలితో, తెలుగులో భువనచంద్ర గారితోటి రాయించుకున్నారు. వాలిగారేం చేశారు, ఈ మెలడీకి తగ్గట్టు కొన్ని వాక్యాలు జోడిస్తే భువనచంద్ర గారు కలతానై అలరించేది మగువాతో పాటను మొదలుపెట్టేశారు.

ప్రేమదేశం సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా మారడానికి అందులోన హెయిర్ స్టైల్స్, డ్రెస్సింగ్, యువత, పాటలు ఇవి మాత్రమే కాదు, ప్రేమ కంటే స్నేహానికిచ్చిన విలువ, ఆ గొప్పదనాన్ని ఎంత బాగా సరికొత్తగా మనందరికీ తెరపై చూపించారో, మనందరం ఎంతగా మెచ్చామో మనకు తెలుసు కదా. ఈరోజు ఈ సినిమా 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి ప్రేమదేశం చిత్ర విశేషాలు కొన్ని నాకు తెలిసినవి ఈరోజు మీతో పంచుకున్నాము. నిజానికి 3 దశాబ్దాలంటే ఇదొక మైలురాయే కదా. ఈ చిత్ర విశేషాలు మీకందించింది ఆకాశవాణి వివిధ భారతి. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమ.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
2: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే విశాల్ శర్మ. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि अंतरिक्ष क्षेत्र के स्टार्टअप

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:05. మీరెంతగానో ఎదురు చూస్తున్న చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. స్కూల్కి వెళ్లే వయసు ఎంత అని ఎవరైనా

అడిగితే వెంటనే వచ్చే సమాధానం 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు. కానీ 60 సంవత్సరాల వయసులో స్కూల్కి వెళ్ళొచ్చా? 70లో 80లో పోనీ 90లో ఎందుకు వెళ్ళకూడదు అని సమాధానం చెప్తుంది మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామం. ఈరోజు ఆ విషయాలేంటో తెలుసుకుందాం చైతన్య స్ఫూర్తిలో. స్టే ట్యూన్డ్.

థానే జిల్లాలోని ముర్బాద్ తాలూకా నాణేఘట్ ప్రాంతానికి సమీపంలోని ఫాంగనే గ్రామం. అక్కడుంది ఒక అద్భుతమైన పాఠశాల. పేరు అజీబాయించీశాల, అంటే అమ్మమ్మల పాఠశాల. ఇక్కడ విద్యార్థుల వయసు 60, 70, 80, 90 ఏళ్ళు. చిన్నప్పుడు కుటుంబ పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, సామాజిక పరిస్థితుల కారణంగా స్కూల్కి వెళ్లలేకపోయిన మహిళలకు వారి మిగిలిన జీవితంలో అయినా చదువుకుంటే బాగుండు అనే ఆసక్తి ఉన్న మహిళల కోసం ఈ పాఠశాల స్థాపించబడింది. ఈ పాఠశాలకి పునాది వేసింది ఉపాధ్యాయుడు యోగేంద్ర బంగార్. ఆ ఆలోచన రావడానికి కారణమేంటో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. అజయ్ భాయ్జీ పాఠశాల ప్రారంభించడానికి గల కారణం ఏమిటి అంటే, ఒకరోజు గ్రామంలోని మహిళలు శివజయంతి కార్యక్రమంలో పఠన కార్యక్రమం జరుగుతుండగా అప్పుడు కొంతమంది మహిళలు చదవలేక పక్కన అలా నిలబడిపోయారు. మేం కూడా చదవగలిగితే బాగుండు, కనీసం పుస్తకాలు ధార్మిక గ్రంథాలు అయినా మనం చదువుకోగలిగితే బాగుండు అనే వారి కోరిక విని ఈ ఆలోచన పుట్టింది యోగేంద్ర గారి మనసులో. పుట్టిందే ఆలస్యం, ఇక దానిపైన పనులు ప్రారంభించారు. 2016 మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ పాఠశాల ప్రారంభమైంది. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

చైతన్య స్ఫూర్తి. అజీ భాయిజీ పాఠశాలలో అమ్మమ్మలకి మొదట అక్షరాలు నేర్పుతారు. తర్వాత భారాఖడి, పదాలు, వాక్యాలు, ఆ తర్వాత తమ పేర్లు రాయడం, సంతకం చేయడం, సాధారణ లెక్కలు చేయడం, గుణకార పట్టికలు, ఇలా ఒక్కోటి చక్కగా నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు ఆ అమ్మమ్మలు. ఒకప్పుడు తమ పేరు కూడా రాయలేని చేతులు ఇప్పుడు తమ పేరుని తామే రాస్తున్నాయి. ఒకప్పుడు ఇతరులను అడిగి పుస్తకం చదివించుకున్న కళ్ళే స్వయంగా అక్షరాలను చదువుతున్నాయి. ఆహా, ఎంత గొప్ప అనుభూతి కదా. ఇంకో అందమైన విషయం చెప్పనా, ఈ అమ్మమ్మలకి స్కూల్ యూనిఫామ్ కూడా ఉంది. గులాబీ రంగు నవారీ చీర, వీపుపై బ్యాగ్, చేతిలో పుస్తకాలు. చూస్తుంటే వయసు పెరిగింది కానీ చదువుకోవాలనే ఉత్సాహం మాత్రం చిన్నపిల్లలదే అనిపిస్తుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. చైతన్య స్ఫూర్తిలో మనం యోగేందర్ స్థాపించిన ఆజీ బైంజీ స్కూల్ గురించి తెలుసుకుంటున్నాం. ఆజీ బైంజీ స్కూల్లో చదువుతో ఆగిపోలేదు అమ్మమ్మల ప్రయాణం. కబడ్డీ, ఖోఖో వంటి ఆటలాడుతున్నారు, చిత్రాలు వేస్తున్నారు, రంగోలీ వేస్తున్నారు, హస్తకళలు చేస్తున్నారు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. అంటే ఇది కేవలం ఒక పాఠశాల కాదు, ఇది ఒకప్పుడు ఆగిపోయిన కళలకు మళ్ళీ ప్రాణం పోసిన ప్రదేశం. మనం తరచూ అంటుంటాం, ఇంకా ఈ వయసులో ఏం నేర్చుకుంటాంలే అని. కానీ ఫాంగణే గ్రామంలోని ఈ అమ్మమ్మలు మనకు చెబుతున్న సందేశం ఒక్కటే, నేర్చుకోవడానికి వయసు ఉండదు, మనసు ఉంటే చాలు అని. భారతదేశంలో తొలి అమ్మమ్మల పాఠశాలగా ఇది లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఎక్కింది. ఇదండి ఈనాటి చైతన్య స్ఫూర్తి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైక్లింగ్ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగంగా చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవం.

0: ఉత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు అంతరిక్ష రంగానికి చెందిన స్టార్టప్ సీఈఓలతో సమావేశమైన సందర్భంగా ప్రపంచం నలుమూలల నుండి ప్రతిభను ఆకర్షించగలిగే బలమైన అంతరిక్ష రంగ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి స్థిరంగా ఉండాలని సీఈఓలను కోరారు. అంతరిక్ష రంగంలో తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఇష్టపడే గమ్యస్థానంగా భారత్లో అనుకూలమైన వాతావరణం సృష్టించాలని ఆయన కోరారు.
1: భారత్ కా యువా ఆజ్ ఉన్ క్షేత్రో మే కామ్ కర్ రహా హై జిన్కీ కుచ్ సాల్ పెహలే కల్పనా భీ సంభవ్ నహీ. భారత్ కా ప్రైవేట్ స్పేస్ టాలెంట్ పూరి దునియా మే అప్నీ అలగ్ పెహచాన్ బనా రహా హై. ఆజ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కే లియే భారత్ కా స్పేస్ సెక్టర్ ఏక్ అట్రాక్టివ్ డెస్టినేషన్ బన్ రహా హై.
0: ఖర్చుల పరంగా భారత్ అత్యంత పోటీతత్వాన్ని ప్రతిభను కలిగి ఉందని మోదీ అన్నారు. తద్వారా ప్రపంచ అంతరిక్ష రంగంలో ప్రముఖ దేశంగా భారత్ వేగంగా స్థిరపడేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి తెలిపారు. సైక్లింగ్ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫిట్ ఇండియా మూమెంట్లో సైక్లింగ్ అంతర్భాగమన్నారు. ప్రజలు సైక్లింగ్ను అలవర్చుకోవడానికి ఫిట్నెస్ సంస్కృతిని ప్రోత్సహించడానికి సండే ఆన్ సైకిల్ దోహదపడుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 1800 నగరాల్లో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారని, దాదాపు 5 మిలియన్ల యువత ఇందులో పాల్గొన్నారని డాక్టర్ మాండవీయ వెల్లడించారు. శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరచడంలో, కాలుష్యాన్ని తగ్గించడంలో సైక్లింగ్ ఒక అద్భుతమైన వ్యాయామమని ఆయన అభివర్ణించారు. ప్రతి ఆదివారం సైక్లింగ్ చేసి ఫిట్నెస్ను ఒక సాధారణ అలవాటుగా మార్చుకోవాలని ప్రజలను కోరారు. భారతదేశాన్ని కేవలం ప్రపంచ ఫార్మసీ అనే గుర్తింపుకే పరిమితం చేయకుండా పరిశోధన, ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతికతల ద్వారా ప్రపంచ ప్రయోగశాలగా తీర్చిదిద్దాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సును ముందుకు తీసుకెళ్లడం అనే అంశంపై జరిగిన 3వ ఎడిషన్ ఐఐఎంఏ హెల్త్ కేర్ సదస్సు 2026ను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు గురించి చెబుతూ, ఏఐ అనేది మందుల అన్వేషణను వేగవంతం చేస్తుందని, మెరుగైన స్క్రీనింగ్, క్లినికల్ నిర్ణయాలు, వ్యాధిపై నిఘా ద్వారా ఆరోగ్య సంరక్షణను బలపరుస్తుందని చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళతారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చంద్రయాన్-3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన సందర్భంగా దేశం ప్రతి సంవత్సరం 2023 ఈ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 2023లో ఈ రోజున ఈ అంతరిక్ష నౌక చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ అవతరించడంతో పాటు ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష పరిశోధక దేశాల సరసన నిలిచింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష అన్వేషణలో భారత్ సాధించిన అద్భుతమైన విజయాలు దేశ శాస్త్రీయ నైపుణ్యానికి, నూతన ఆవిష్కరణల స్ఫూర్తికి, విజ్ఞాన సరిహద్దులను మరింత ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదలకు నిదర్శనమని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వీడియోను షేర్ చేస్తూ, కొత్త ప్రపంచ వ్యవస్థలో భారతదేశం తన అంతరిక్ష రంగాన్ని నిరంతరం విస్తరి

0: చేస్తోందని అన్నారు. నేడు జెన్జీ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతలను సృష్టిస్తున్నారని మోదీ అన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించాలని భారత్ సంకల్పించిందని, ఈ లక్ష్యాన్ని సాకారం చేయడంలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. భారత్ చంద్రయాన్ 3 చారిత్రక విజయాన్ని గుర్తు చేసుకుంటోందని అణుశక్తి అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రగతిశీల దృక్పథంతో ముందుకు సాగుతున్న భారతీయ శాస్త్రవేత్తల విజయాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
1: అహింసా కా అర్థ కేవల్ ఇతనా హి నహీ హై కి కిసీ కో కి హత్యా మత్ కరో, కిసీ కో మారా నహీ ఆనా చాహియే. అహింసా కా అర్థ హై మన్, వచన్ ఔర్ కర్మ సే కిసీ భీ రూప్ సే కిసీ కో పీడా న పహుంచాయే. అహింసా కే మూల్య కో హమారీ కమజోరీ కిసీ భీ సూరత్ మే నహీ సమ్జీ జానీ చాహియే. హమారే అహింసా కో గలత్ మత్ సమ్జో, అహింసా ఔర్ శాంతి హమారీ సంస్కృతి హై.
0: జైన మతం దేశ నాగరికత సంస్కృతికి గర్వ కారణమని, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను సంరక్షిస్తాయని ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజ్యనీయమైన తీర్థంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ను ఎంచుకుంది. భారత్ తొలి టెస్టును 165 పరుగుల తేడాతో గెలుచుకుని ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ 2వ టెస్టును కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుండగా, శ్రీలంక సిరీస్ను సమన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, విదర్భ ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, మాహే, ఈశాన్య భారత ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈ నెల 25వ తేదీ వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరాయంగా, అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడటమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైక్లింగ్ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి, సమయం 12:40. నేను మీ రోజీ. వర్షాకాలంలో, చలికాలంలో దెబ్బలు లేదా గాయాలైతే అంత తొందరగా తగ్గవు అంటారు. తగ్గాలి అంటే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. రోగనిరోధక శక్తి పెరగాలి అంటే విటమిన్ సి లభించే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి ఎక్కువగా ఏ ఆహారంలో లభిస్తుంది, దాని ఉపయోగాలేంటి తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: మా ఇంటి బంగారం చిత్రం నుంచి చిన్మయి శ్రీపద పుణ్య సెల్వ పాడిన పాట విన్నారు. రెహమాన్ సాహిత్యానికి, సంతోష్ నారాయణన్ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: విటమిన్ సి యూజెస్ గురించి చెప్తాను అన్నాను కదా, ఇది రోగనిరోధక శక్తిని సాధారణంగా పనిచేయడానికి సహాయపడుతుందన్నమాట. అంతేకాకుండా చర్మం ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన కొలాజిన్ తయారీలో కూడా ఇది సహాయపడుతుంది. గాయాలు త్వరగా మానడానికి తోడ్పడుతుంది. మొక్కల నుంచి వచ్చే ఐరన్ శరీరంలో శోషించుకోవడానికి విటమిన్ సి ఎంతో ఉపయోగకరం. ఇది ఒక యాంటాక్సిడెంట్, శరీరంలోని కణాలను ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుండి రక్షించడంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇంకా విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతర.

0: మణిశంకర్ వరప్రసాద్ గారు చిత్రం నుంచి బీమ్స్ సిసిరేలియో మధుప్రియ పాడిన పాట విన్నారు. అనంత శ్రీరామ్ సాహిత్యానికి బీమ్స్ సిసిరేలియో సంగీతం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

విటమిన్ సి అసలు ఏ ఆహారంలో లభిస్తుంది, అంటే ఏ ఏ పదార్థాల్లో లభిస్తుందో ఒకసారి చూద్దాం. పళ్ళల్లో అయితే ఆమ్ల, నారింజ, బత్తాయి, నిమ్మకాయ, జాంపండు, కివీ, స్ట్రాబెర్రీ, బొప్పాయి. అదే కూరగాయల విషయానికి వస్తే క్యాప్సికమ్, టమాటో, బ్రోకలీ, క్యాబేజీ, క్యాలిఫ్లవర్. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
0: విటమిన్ సి నీటిలో కరిగే విటమిన్ కదా ఇది. సో ఎక్కువసేపు ఉడికించడం వల్ల కొంత తగ్గిపోతుంది అనమాట అది. కాబట్టి విటమిన్ సి ఉన్న పళ్ళు లేదా కూరగాయలు తాజాగా లేదా తక్కువగా ఉడికించుకొని తీసుకోవడం చాలా మంచిది.

0: భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం నుంచి యూకే స్వాతిరెడ్డి పాడిన పాట విన్నారు. దేవ్ పవార్ సాహిత్యానికి, భీమ్సి శ్రీలియో సంగీతం.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.

0: ఎనిమిది వసంతాలు చిత్రం నుంచి కేఎస్ చిత్ర పాటను పాటి విన్నారు. వనమాలి సాహిత్యానికి హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: ఇమ్యూనిటీ నుంచి హెల్దీ స్కిన్ వరకు మన రోజువారీ ఆహారంలో విటమిన్ సికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. కాబట్టి సప్లిమెంట్ కోసం పరిగెత్తే ముందు మన కిచెన్లోనే ఉన్న ఉసిరి, జామ, నారింజ, నిమ్మకాయల్ని గుర్తు చేసుకుందాం. ఏమంటారు?

డాకు మహారాజ్ చిత్రం నుంచి తమన్ వాగ్దేవి పాడిన పాట విన్నారు. కాసర్ల శ్యామ్ సంగీతానికి ఎస్ఎస్ తమన్ సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా హుషారమణి. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సివి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మార్గదర్శకాలను ఖరారు చేసింది. రాష్టంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటనలపై ప్రతిపక్షాలు కావాలనే బురద జల్లుతున్నాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రానున్న 4 రోజుల పాటు రాష్టంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. జాతీయ అంతరిక్ష దినోత్సవం

సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతరిక్ష అన్వేషణలో భారత్ సాధించిన అద్భుత విజయాలు దేశ శాస్త్రీయ నైపుణ్యానికి, నూతన ఆవిష్కరణల స్ఫూర్తికి, విజ్ఞాన సరిహద్దులను మరింత ముందుకు తీసుకువెళ్లాలనే పట్టుదలకు నిదర్శనమని ఉపరాష్టపతి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వీడియో షేర్ చేస్తూ, కొత్త ప్రపంచ వ్యవస్థలో భారతదేశం తన అంతరిక్ష రంగాన్ని నిరంతరం విస్తరిస్తోందన్నారు. ఈనాడు జెన్జీడ్ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతలు సృష్టిస్తున్నారని మోదీ చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించాలని భారత్ సంకల్పించిందని, ఈ లక్ష్యాన్ని సాకారం చేయడంలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. చంద్రయాన్ 3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన సందర్బంగా దేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 23వ తేదీన అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటుంది. 2023లో ఈ రోజున ఈ అంతరిక్ష నౌక చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ అవతరించడంతో పాటు ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష పరిశోధక దేశాల సరసన నిలిచింది. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఒక విడత చికిత్సకు 3 లక్షల రూపాయల పరిమితిని నిర్ణయించారు. అయితే వైద్య ఖర్చులు ఈ పరిమితిని దాటినప్పటికీ రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి క్యాష్లెస్ వైద్యం నిరంతరాయంగా కొనసాగుతుంది. పథకం కోసం ఉద్యోగుల మూలవేతనం నుంచి 1.5% మినహాయిస్తారు. సమాన వంతు గ్రాంట్ను ప్రభుత్వం జమ చేస్తుంది. ప్యాకేజీలో చేర్చిన మందులు, వినియోగ వస్తువులు, పరీక్షలు, ఇంప్లాంట్లు, వైద్య సేవలు, ఫాలోఅప్ చికిత్సకు ఫీజు వసూలు చేసే యాజమాన్యాలపై కఠిన చర్యలుంటాయని, అవసరమైతే బ్లాక్లిస్టులో పెడతామని ప్రభుత్వం హెచ్చరించింది. ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. రాష్టంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు, విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటనపై ప్రతిపక్షాలు కావాలనే బురద జల్లుతున్నాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ అవగాహన రహిత్యంతో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో విద్యా ప్రమాణాల పెంపును పూర్తిగా విస్మరించిందని కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అమెరికా విభాగం అసంతృప్తి వ్యక్తం చేసింది. గుజరాత్ ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు అనుమతించి తెలంగాణ ముఖ్యమంత్రిని నిరాకరించడం కేంద్రం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించింది. రాష్ట్రాల అభివృద్ది, విద్య, పెట్టుబడులు, ఆవిష్కరణలకు సంబంధించిన కార్యక్రమాలను రాజకీయ కోణంలో చూడడం సరికాదని పేర్కొంది. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించే ప్రయత్నాలకు మద్దతివ్వాలని కాంగ్రెస్ అమెరికా విభాగం కోరింది. తెలంగాణ అభివృద్ది కోసం విదేశీ సంస్థలతో భాగస్వామ్యాలు కీలకమని పేర్కొంది. ఈ నిర్ణయం రాష్ట్రానికి పెట్టుబడులు, విద్యా భాగస్వామ్యాల అవకాశాలపై ప్రభావం చూపుతుందని ఐఓసీ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఆటో యాప్ ఆధారిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్ల బంద్కు పిలుపునిచ్చింది. ప్రైవేటు రవాణా కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామన్న హామీ అమలు కాలేదని జేఏసీ నాయకులు గుర్తు చేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 5 లక్షల రూపాయల ప్రమాద బీమా పథకాన్ని కొనసాగించాలని, పెరిగిన ఇంధనం ధరలకు అనుగుణంగా మీటర్ ఛార్జీలను సవరించాలని డిమాండ్ చేశారు. అక్రమంగా నడుస్తున్న బైక్ టాక్సీ సేవలను తక్షణమే నిషేధించి ప్రభుత్వమే సొంతంగా ఒక యాప్ తీసుకురావాలని కోరారు. ఈ బంద్ కారణంగా రాష్ట వ్యాప్తంగా రోజువారీ ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఆటో డ్రైవర్ల యూనియన్ బంద్ పిలుపు నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఈ రోజు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమ్మెకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, ఒకవైపు ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ, మరోవైపు ఉచిత బస్సు సౌకర్యాల కారణంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. రేపటి నుంచి నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని వారు కోరారు. హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలో అంజయ్యనగర్లో నిన్న మధ్యాహ్నం 7 అంతస్తుల భవనం కూలిన ఘటనలో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో విఫలమైనందుకుగాను మాదాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ కుమార్ను విధుల నుండి తప్పిస్తూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. బిల్డింగ్ యజమాని సాజిద్ ఖాన్పై రాయదుర్గం పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారేమో అన్న అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలు పడ్డంతో దెబ్బతిన్న పక్కనే ఉన్న అపార్ట్మెంట్ను హైడ్రా కూల్చివేయనుంది. హైదరాబాద్ గుడిమల్కాపూర్లోని ఒక గోదాంలో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మొఘల్ ఖానాలు

వద్ద ఉన్న ఫర్నిచర్ గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సమీపంలోని తెరగూడెంలోకి మంటలు వ్యాపించే అవకాశం ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రైతులు కొత్త యాప్లోనే ఎరువులు

0: కిసాన్ రైతులు వెంటనే ఏఈఓలను లేదా మీ సేవా కేంద్రాన్ని సంప్రదించి రైతు రిజిస్టేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసంతో పాటుగా సెలవు రోజు కావడంతో ఆలయంలో క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారిని మొక్కులు చెల్లించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అఖిల భారత సివిల్ సర్వీసెస్ రాష్ట క్రీడా పోటీలకు ప్రభుత్వ ఉద్యోగులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీరా రామదాస్ ఒక ప్రకటనలో కోరారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ తదితర 19 క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నైపుణ్యం, ఉత్సాహం గల ప్రభుత్వ ఉద్యోగులైన క్రీడాకారులు జిల్లా సమీకృత కార్యాలయంలోని జిల్లా యువజన క్రీడల శాఖ కార్యాలయంలో ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పేర్లు నమోదు చేసుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిరుద్యోగులకు ఈ నెల 24వ తేదీన మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ముప్పిడి రజనీకిరణ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఫోన్ పే, అపరల్ పార్క్ ఉపాధి అవకాశాలున్నాయని వివరించారు. కలెక్టరేట్లోని ఉపాధి కల్పన ఆఫీసులో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు రాష్టంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు సంభవించే సూచనలున్నాయని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రానికి యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో ఈరోజు ఆకాశం మేఘావృతమై రాత్రి సమయాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయి. కాగా కుమరం భీమ, సిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్టంలోనే అత్యధికంగా ఆసిఫాబాద్ కెరమెరలో నిన్న 66.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో నిన్న ఉదయం నుంచి ఈ ఉదయం వరకు 31.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. సిర్పూర్ టీలో 58.6 మిల్లీమీటర్లు, చింతల మానపల్లిలో 46 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అన్ని మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. రానున్న 2 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. భారత శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టు 165 పరుగుల తేడా తగుల్చుకున్న భారత జట్టు ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. విశేషాలు మరొకసారి. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ మార్గదర్శకాలను ఖరారు చేసింది. రాష్టంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు, విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటనపై ప్రతిపక్షాలు కావాలనే బుర్ర జరుగుతున్నాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రానున్న 4 రోజుల పాటు రాష్టంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:20. మీరెంతగానో ఎదురు చూస్తున్న షో టైం. షో టైంలో మొదటి క్వశ్చన్, చిరంజీవి నటించిన ఒకే ఒక కన్నడ చిత్రం ఏది? క్వశ్చన్ మరొకసారి, చిరంజీవి నటించిన ఒకే ఒక కన్నడ చిత్రం ఏది? ఆన్సర్ గనక తెలిసినట్లయితే 0402324085252 అనే నెంబర్కి మీ ఆన్సర్ని, మీ పేరుని జత చేర్చి పంపించండి.

0: క్రిమినల్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు షో టైం. షో టైంలో నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, చిరంజీవి నటించిన ఒకే ఒక కన్నడ చిత్రం పేరు ఏమిటి అని. అయితే ఆన్సర్ వచ్చేసి సిపాయి. 1996 విడుదలైంది. ప్రముఖ నటుడు రవిచంద్రన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో చిరంజీవి మేజర్ చంద్రకాంత్ పాత్రలో ప్రత్యేకంగా కనిపిస్తారు. మరి కరెక్ట్ ఆన్సర్స్ ఎవరు పంపించేశారు చూసేద్దాం. పానుగంటి రవి గౌడ్ బిహెచ్ఎల్ నుంచి, ఎం శ్యామ్లాల్ జానకంపేట నుంచి, పద్మావతి శిల్ప ప్రసాద్ చంచల్గూడ నుంచి, శ్రీనివాస్ సౌమ్య శ్రీహిత బాసరా నుండి, ఆడపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, వెంకటేష్ నందిపేట నుండి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుండి, రేవతి కిరణ్ సికింద్రాబాద్ నుండి, పీజాదిగూడ నుండి శ్రీనివాస్, పున్న వెంకటేశం హేమలత నెమోని గ్రామం నుండి, దస్తగిరి సంధ్య కడప జిల్లా నుంచి, పొన్నాల గణేష్, ధృతి విహాన్, మౌనిక మర్రిపల్లి నర్సంపేట నుండి, అలాగే బిగిన్వారి రవి భీంగల్ నుంచి, డాక్టర్ వెంకన్న డబ్బు సెయిట్ లైన్ బెల్లంపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. సిపాయి అని కరెక్ట్ ఆన్సర్ పంపించారు బాలకృష్ణ గారు నర్సంపేట నుండి. వీరందరికీ కంగ్రాచులేషన్. మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, సిరికిం చెప్పడు అనే పదాలతో మొదలయ్యే ఈ పద్యం ఏ గ్రంథంలోనిది? సిరికిం చెప్పడు అనే పదాలతో మొదలయ్యే పద్యం ఒకటి ఉంటుంది, ఆ పద్యం ఏ గ్రంథంలోనిది? ఆన్సర్ కనుక తెలిసినట్లయితే 0402324 0852 నెంబర్కి మాకు వాట్సాప్ సందేశాన్ని పంపించండి.

0: రంగేలే చిత్రం నుంచి హరిహరన్ స్వర్ణలత పాడిన పాటు విన్నారు. సిరివెన్నెల సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు షో టైం. షో టైంలో నేను అడిగిన సెకండ్ క్వశ్చన్, సిరికిం చెప్పడు అనే పదాలతో మొదలయ్యే ఈ పద్యం ఏ గ్రంథంలోనిది అని అడిగాను. అయితే ఈ క్వశ్చన్కి చాలా తక్కువ ఆన్సర్స్ వచ్చాయి. బమ్మర పోతన రచించిన భాగవతంలోనిది. ప్రాచీనాంధ్ర సాహిత్యంలో రామాయణ, భారత, భాగవతాది కావ్యాలు దాదాపుగా పూర్తిగా అప్పుడు పద్య రూపంలోనే ఉండేవన్నమాట. ఆన్సర్ తెలిసింది కదా, ఇది భాగవతంలోనిది. అయితే కరెక్ట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు అంటే ఎంఎస్ఆర్సి మూర్తి సైనిక్పురి నుండి, భవానీ ఓయూ కాలనీ నుండి, గాయత్రి ఊరి పేరు రాయలేదు, రాజ్కాంత్ రామంతపూర్ నుండి, కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ నుండి, పుట్టపాక నుండి, భవానీ వెంకట్, మౌనిక బిఎన్ రెడ్డి నగర్ నుండి, ఎం మురహరి యశోద వీక్లీ బజార్ నుండి వీరు మాత్రమే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరందరికీ కంగ్రాచులేషన్స్. మరి మన షో టైంలో థర్డ్ క్వశ్చన్ ఏమిటి అంటే, అల్లూరి సీతారామరాజు కంటే ముందర రంప మన్యం అంటే రంపచోడవరంలో ఆ ప్రాంతంలో బ్రిటిష్ పాలనకు ఎదురు తిరిగి పోరాడిన ప్రముఖ యోధుడు ఎవరు? క్వశ్చన్ మరొకసారి, అల్లూరి సీతారామరాజు కంటే ముందర రంపమన్యం ప్రాంతంలో బ్రిటిష్ పాలనకు ఎదురు తిరిగి పోరాడిన ప్రముఖ యోధుడు ఎవరు? ఆన్సర్ గనక తెలిసినట్టయితే ఏ నెంబర్కి పంపించాలో మీకు తెలుసు, అయినా కూడా నేను చెప్తాను, 0402324-0852 ఈ నెంబర్కి మీ ఆన్సర్ అలాగే మీ ఊరి పేరు, మీ పేరు తెలియజేస్తూ ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి.

0: పౌర్ణమి చిత్రం నుంచి చిత్ర పాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

0: మధురిమ
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు షో టైం. షో టైంలో నేను అడిగిన థర్డ్ క్వశ్చన్, అల్లూరి సీతారామరాజు కంటే ముందర రంపమాన్యం ప్రాంతంలో బ్రిటిష్ పాలనకు ఎదురు తిరిగి పోరాడిన ప్రముఖ యోధుడు ఎవరు అని. ఆన్సర్, ద్వారబంధాల చంద్రయ్య నాయుడు 1879లో, అయితే తమ్మన్నదొరేమో 1880లో. ఈ రెండు ఆన్సర్స్ కరెక్ట్గా పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తాను మరి నేను తొందర తొందరగా. ఆర్మూర్ నుండి రాధా కుమారస్వామి, పోలిపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల నుండి, కాకతీయ పాషా వరంగల్ నుండి, డివి సూర్యశ్రీ కౌరూర్ నుండి, గణేష్ వేదవతి హైదరాబాద్ నుండి, జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి, కె ఆనందరావు, ప్రదీప్ కుమార్, జ్ఞానేశ్వర్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, జిబ్లిక్పల్లి నుండి చిక్క, చక్రపాణి, చందన. అదేవిధంగా బింగ్వార్ రవి భీంగల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ద్వారబంధాల చంద్రయ్య అని సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎమ్మూరు హరి యశోద రాణి గారు మీరు తప్ప ఆన్సర్ పంపించారండి. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళ పేర్లు మాత్రమే నేను చదువుతాను. పుట్టపాక నుండి భవానీ వెంకట్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరందరికీ కంగ్రాచులేషన్స్. మరి ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన గూఢచారి 116 సినిమాను హిందీలో ఏ పేరుతో రీమేక్ చేశారు? క్వశ్చన్ మరొకసారి, సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన గూఢచారి 116 సినిమాను హిందీలో ఏ పేరుతో రీమేక్ చేశారు? ఆన్సర్ గనుక తెలిసినట్లయితే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి.

ఆదిత్య 369 మూవీ నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. వెన్నెలకంటి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం. మరి మన షో టైంలో నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, కృష్ణ నటించిన గూఢచారి 116 అనే మూవీని హిందీలో రీమేక్ చేశారు, హిందీలో ఆ మూవీ పేరు ఏంటి అని. ఆన్సర్ వచ్చేసి ఫర్స్. మరి కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు భాను మియాపూర్ నుండి, కేవీరావు ఖైరతాబాద్ నుండి, అంకుశాపురం నుండి దూర్నాల సుదర్శన్, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుండి, బుజ్జి హుడా కాలనీ నుండి, మిరియాల తిరుమలయ్య పుట్టపాక, ఎస్ రాణి సూరారం నుండి, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ గ్రామం నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, మధుకర్ నందిపేట నుండి, జరిపోతుల బుచ్చయ్య తరాలపల్లి నుండి, వీరందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కంగ్రాచులేషన్స్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2:15. మరికొద్ది క్షణాలు శక్తిశీలి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు శక్తిశీలి. నేను మీ రోజీ. ఒక మంచి ఉద్యోగం, సౌకర్యవంతమైన ఇల్లు, కారు, ఆర్థిక భద్రత, ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఒక మనిషికి తన జీవితంలో ఏదో లోటు ఉందని అనిపిస్తే అప్పుడేం చేస్తారు? ఇంకా ఎక్కువ డబ్బు సంపాదిస్తారా? లేదా తన జీవితానికి ఒక కొత్త అర్థాన్ని వెతుక్కుంటారా? ఈరోజు మనం తెలుసుకోబోయే కథ రెండో మార్గాన్ని ఎంచుకున్న ఒక మహిళ గురించి.

ప్రేమించుకుందాం రా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. సీతారామ శాస్త్రి సాహిత్యానికి మహేష్ సంగీతం అందించారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

భద్రత ఇవన్నీ వదిలేసుకుని తన జీవితంలో ఒక కొత్త అర్థాన్ని వెతుక్కుంటూ బయలుదేరింది ఒక మహిళ అని. పేరు శాండ్రా లావీ గోస్కోవిచ్. స్విట్జర్లాండ్కి చెందిన ఈమె దుబాయ్లో మంచి కార్పొరేట్ ఉద్యోగం చేశారు. అంటే సాధారణ జీవితం కంటే ఓ మోస్తారు మంచి జీవితమే. కానీ శాండ్రాను ఒక ప్రశ్న వెంటాడింది, డబ్బు మాత్రమే జీవితానికి సంతోషం ఇవ్వగలదా? ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఆమె తన సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలేశారు. అలా ఆలోచిస్తూ ఒక దారి టికెట్ మాత్రమే కొనుక్కొని ఇండియాకు వచ్చేశారు. వచ్చేటప్పుడు 2 షర్ట్లు 2 జతల ప్యాంట్లు మాత్రమే తెచ్చుకుంది. కానీ మనసులో పెద్ద ఆలోచన, నేను ఎవరి జీవితానికైనా ఉపయోగపడాలి అని. మరి అలా వచ్చి తర్వాత ఏం చేశారో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: నిన్నే పెళ్లాడతా చిత్రం నుంచి సౌమ్య పాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యానికి సందీప్ చౌత సంగీతం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
0: శక్తిశీలిలో మీరు వింటున్నారు శాండ్రా గురించి. భారతదేశంలో శాండ్రా ఎన్నో ప్రాంతాల్లో ప్రయాణించి గ్రామాలన్నీ చూశారు, ప్రజల జీవితాలను అర్థం చేసుకున్నారు. చివరకు పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ ప్రాంతంలోని సాగర్ ఐలాండ్ ఆమె ప్రయాణానికి గమ్యస్థానంగా మారింది. సాగర్ ఐలాండ్ అంటే ఒక సాధారణ ప్రదేశం కాదు. అక్కడికి చేరుకోవాలంటే రైలు ప్రయాణం తర్వాత పడవ ప్రయాణం చేయాలి. టైడ్స్ని బట్టి ప్రయాణం మారుతుంది, తుఫాన్ల ముప్పు కూడా ఉంటుంది. అలాంటి ప్రాంతంలో పిల్లలకు విద్యను అందించాలి అనుకుంది శాండ్రా. వెళ్ళగానే స్కూల్ కట్టలేదు, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్లతో మాట్లాడి వాళ్ళ అవసరాలేంటో తెలుసుకుని చదువు అందుబాటులో లేదు అని గ్రహించి, అఫ్కోర్స్ అక్కడ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా ఉపాధ్యాయుల కొరత ఉండడంతో మంచి పాఠశాల ఉండాలి అని నిర్ణయించుకుని 2012లో చాక్ఫుల్ దుబీ గ్రామంలో ద ఇండియా స్కూల్ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. ఇంకా విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: నీరాజనం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట విన్నారు. వెన్నెలకంటి సాహిత్యానికి ఓపీ నాయర్ సంగీతం అందించారు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు శక్తిశీలి. శాండ్రా బెంగాల్కి చెందిన సుందర్బన్స్ ప్రాంతంలో స్కూల్ పెట్టింది. స్కూల్ పెట్టిన తర్వాతే అసలైన సవాలు మొదలైంది. ఒక విదేశీ మహిళ వచ్చి మీ పిల్లల్ని నా స్కూల్కి పంపండి అంటే తల్లిదండ్రులు నమ్మి పంపిస్తారా? లేదు కదా. అందుకని శాండ్రా ఇంటింటికి వెళ్ళి అందరితో మాట్లాడి చదువుకున్న విలువని వివరించి వాళ్ళ నమ్మకాన్ని పొందింది. ఆ నమ్మకంతో పిల్లలు స్కూల్కి రావడం మొదలుపెట్టారు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. స్కూల్ కట్టడం సులభం కావచ్చు, కానీ ఒక సమాజం నమ్మకాన్ని గెలుచుకోవడం చాలా కష్టం. ఆ నమ్మకాన్ని శాండ్రా గెలుచుకున్నారు. ఈ ప్రయాణంలో ఆమెకు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ఒక సమయంలో మలేరియా వచ్చింది. చికిత్స కోసం స్వదేశానికి వెళ్లాల్సి వచ్చింది. చికిత్స పూర్తవగానే అక్కడే ఉండకుండా మళ్ళీ ఇండియా వచ్చారావిడ. ఎందుకంటే ఆమెకి ఇది జస్ట్ ఒక ప్రాజెక్ట్ కాదు, ఆమె జీవితంలో ఒక భాగం అయిపోయింది కాబట్టి. ఇంకా విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: బాంబే చిత్రం నుంచి హరిహరన్ చిత్ర పాడిన పాట విన్నారు. వేటూరి సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
0: ఆకాశవాణి వివిధ భారతి. సౌకర్యవంతమైన జీవితాన్ని వదులుకుని సాండ్రా వేసిన అడుగులు ఎటువైపు వెళ్లాయో తెలుసుకుంటున్నాం. కాలం గడిచింది. ఒక చిన్న ఆలోచన ఒక పెద్ద కార్యక్రమంగా మారింది. పిల్లలకు ఉచిత విద్య అందుతుంది. విద్యా కార్యక్రమాలతో పాటు పిల్లల రక్షణకు సంబంధించిన కార్యక్రమాలు కూడా చేపట్టారు. యువతకు నాయకత్వ శిక్షణ ఇప్పించారు. మహిళలకు నైపుణ్యాలను అందించి వారు స్వతంత్రంగా బ్రతికేలా ప్రోత్సహించారు. బోర్డు పరీక్షల ఫలితాలు కూడా మెరుగుపడ్డాయి. ఒక దశలో పాస్ శాతం 50% నుండి 100% చేరుకుంది. చైల్డ్ ప్రొటెక్షన్ కార్యక్రమం ద్వారా 30 గ్రామాల్లో సుమారు 20,000 మందికి చేరువయ్యారు. 112 మంది యువ నాయకులకు శిక్షణ ఇచ్చారు. అంటే ఒక మహిళ తీసుకున్న ఒక నిర్ణయం ఎంతమంది జీవితాలను ప్రభావితం చేయగలదో ఇది నిరూపిస్తుంది, కాదంటారా?

రగడం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎవడు జగుడు గగనం మేమేరా పిడుగులం మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భుగల భగల గరడం మా పిలుపే చమరుకం

జను జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం తుందేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేగా పిడుగులం. మరణ మరణ జననం రానీరా, మరణ మరణ మరణం మింగేస్తాం, భగల భగల గరణం మా పిలుపే ఢమరుకం.

0: గీతాంజలి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ కోరస్ పాడిన పాట విన్నారు. వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి, ఇళయరాజా సంగీతం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు శక్తిశీలి. దేశం కాని దేశం, తన దేశం కాదు, మన దేశానికి వచ్చి సేవ చేస్తున్నటువంటి శాండ్రా లైఫ్ గురించి మనం తెలుసుకుంటున్నాం. శాండ్రా ఎంత గొప్పదో మరొక విషయం ద్వారా మనకు అర్థమవుతుంది. ఆమె స్థాపించిన స్కూల్కి తన పేరు పెట్టుకోలేదు. ఎందుకు? ఎందుకంటే ఆమె దృష్టిలో ఈ స్కూల్ ఆమెది కాదు, ఇది పిల్లలది, వారి భవిష్యత్తుది, వారి కలలది. అందుకే తన పేరు కంటే పిల్లల భవిష్యత్తు పెద్దది అని ఆమె భావించారు. దీని ద్వారా అర్థం అవ్వట్లేదా తన మనసు ఎంత గొప్పదో?

0: రోజా చిత్రం నుంచి మినిమిని పాడిన పాట వినారు. రాజశ్రీ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: ఆకాశవాణి వివిధ భారతి మీరు వింటున్నారు శక్తిశీలి. శాండ్రా కథ మనకి ఒక గొప్ప ప్రశ్న వేస్తుంది. మన దగ్గర ఎంత ఉంది అని కాదు, మన దగ్గర ఉన్న దాంట్లో మనం ఇంకొకరి జీవితానికి ఎంత ఇవ్వగలం అని. శాండ్రా తన దగ్గర ఉన్న దాంట్లో మొదట కొంత డబ్బు ఇచ్చింది, తర్వాత సమయాన్ని ఇచ్చింది, ఆ తర్వాత తన శ్రమనిచ్చింది, చివరికి తన జీవితాన్ని ఇచ్చింది. ఒక దూరమైన దీవిలోని పిల్లలకు మంచి భవిష్యత్తు కోసం మార్గాన్ని నిర్మించింది. అందుకే శాండ్రా కథను కేవలం ఒక విదేశీ మహిళ స్కూల్ ప్రారంభించింది అని చెప్పడానికి సరిపోతుంది.

ఇది సౌకర్యం నుంచి సేవ వైపు సాగిన ప్రయాణం. విజయం నుండి అర్థవంతమైన జీవితానికి సాగిన ప్రయాణం. ఒక మనిషి నుంచి ఒక సమాజం వరకు విస్తరించిన ప్రయాణం. మరి శాండ్రా మనకు చెప్పే సందేశం, జీవితంలో మనకు ఎంత దక్కింది అనేది ముఖ్యం కాదు, మన వల్ల ఇంకెంతమందికి దక్కుతుంది అనేదే నిజమైన సంపద. ఇదే సాగర్ ఐలాండ్లో పిల్లల భవిష్యత్తుకు వెలుగునిస్తున్న శాండ్రా లావీ గోస్కోవిష్ కథ. ఇదండి ఈనాటి శక్తిశీలి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 3 గంటలు. ఇప్పుడు ముంబై నుండి రిలే వింటారు.

0: ये है विविध भारती,
1: उजाले उनकी यादों की। उजाले उनकी यादों की।

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు కావస్తుంది. ఉర్దూలో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్లో బన్సీలాల్పేట నల్ల పోచమ్మ అమ్మవారిని, న్యూ బోయిగూడలో పోచమ్మ ముత్యాలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన సంత్ శిరోమణి శ్రీ గురు రవిదాస్ మహారాజ్ 650వ జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పారిశుద్ధ్య పనుల్లో మనుషుల ప్రమేయాన్ని తగ్గించి యాంత్రీకరణ పెంచవలసిన అవసరం ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ సఫాయి కర్మచారీల కమిషన్ ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికులకు భద్రతా చర్యలు, రక్షణ పరికరాలు, శిక్షణ, ఆరోగ్య బీమా, సరైన పర్యవేక్షణ ఎంతో ముఖ్యమని మేఘ్వాల్ తెలియజేశారు. భారత్ చంద్రయాన్ 3 చారిత్రాత్మక విజయాన్ని గుర్తు చేసుకుంటోందని అణుశక్తి అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రగతిశీల దృక్పథంతో ముందుకు సాగుతున్న భారతీయ శాస్త్రవేత్తల విజయాలు తరతరాలకు స్ఫూర్తినిస్తుంటాయని ఆయన అన్నారు. ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నారు. సైక్లింగ్ను ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం వారు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ఏటా ఇస్తామని ప్రకటించిన 12,000 రూపాయలను బకాయిలతో సహా చెల్లించాలని, ఆర్టీసీలో ఆటోలకు సంబంధించిన ప్రతిపాదన విరమించుకోవాలని కోరారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆగస్టు 21, 22 తేదీలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 404 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో 352 మంది ద్విచక్ర వాహనదారులు, 30 మంది త్రిచక్ర వాహనదారులు, 22 మంది కారు డ్రైవర్లు, ఇతర వాహనాల డ్రైవర్లు ఉన్నారు. రాష్ట్రంలో 4 జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్ సహా మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నీలిమల సమయం 5 గంటలు దాటి 3 నిమిషాలు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య

హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆల్ హ్యాపీ సండే అందరికీ. మరి సండే అంటే సందడి మామూలుగా ఉండదు కదా, ఓవైపు వీకెండు మరోవైపు అలా వర్షం పడుతుంది. మరి ఇలా వర్షంలో ఒట్టి వేడివేడిగా బజ్జీలు తింటే ఎంత బాగుంటుందో కదా. మరి క్లైమేట్ ఎలా ఉన్నా బోలెడన్ని మాటలు పసందైన పాటలతో మరి నేను సిద్ధంగా ఉన్నాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ సాయితో.

0: నాగా చిత్రం నుంచి చిన్మయ్ కార్తిక్ బృందం ఆలపించిన గీతం విన్నారు. గీత రచన ఏఎం రత్నం, సంగీతం దేవా.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. మరి నిన్న చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మామూలుగా జరగలేదు కదా. మరి ఇప్పుడైనా బాబీ డైరెక్షన్లో తన 158వ సినిమాని చేస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. కేవిన్ ప్రొడక్షన్ పతాకంపై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. అనస్వర రాజన్, నివేద పేతురాజు, సునీల్ ఇలా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ మూవీకి కాక అనే టైటిల్ని ఖరారు చేశారు. మరి శనివారం చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ని బయటకు వదిలారు. మరి ఇక ప్రచార చిత్రం విషయానికి వస్తే దీంట్లో చిరు పాత్రలోని అన్ని డిఫరెంట్ యాంగిల్స్లో పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇందులో ఒక సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగిగా కె సత్యం అనే పాత్రలో కనిపించనున్నారు. ఇది సత్య మాట ఇంకా డౌటా అనే డైలాగ్తో తన పాత్ర స్వభావాన్ని అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఇక నీళ్ళలో పడినటువంటి బైక్ కేసు ఉంటాయి కదా, ఆయన బయటకు తీసినటువంటి తీరు, దానికి ఉన్నటువంటి ఐ లవ్ డాడీ అనే ఒక కీ చైన్, దాంతోపాటు బయటకు వచ్చినటువంటి మిషన్ గన్స్, ఈ స్టోరీలో ఉన్న ముఖ్య ఘట్టాలను అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. ఓవైపు ఫాదర్ ఎమోషన్, మరోవైపు స్టైలిష్ యాక్షన్ ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా అయితే ఉన్నాయి గ్లింప్స్లో. మరి ఇందులో చిరు తన వయసుకు తగ్గట్లుగానే కొత్త లుక్స్లో కనిపించినటువంటి తీరు, వీడియోలో వినిపించినటువంటి గ్యాంగ్ లీడర్లోని పాపరీటా ఈ సాంగ్ అందరికీ గుర్తుంది కదా. మరి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని హైలైట్ అయితే నిలిచాయి. మరి ప్రస్తుతం ఇది చిత్రీకరణల దశలో ఉంది. మరి ఈ మూవీ వచ్చే ఏడాది ఎస్ సంక్రాంతికి 2027 జనవరి 13న విడుదల కానుంది. మరి ఈ మూవీకి సంగీతం ఆపేస్తుంది ఎవరో తెలుసు కదా, ఎస్ తమన్. మరి సినిమాటోగ్రఫీ మాత్రం విజయ్ కార్తిక్ కన్నన్. మరి ఈ మూవీ కోసం మనం నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే పాట వినేద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ మీ సాయి. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. అలా రాత్రి ఆకాశంలోకి చూస్తున్నప్పుడు ఆ చందమామ, నక్షత్రాలు, ఇలా విశ్వంలో మనకి ఎన్నో తెలియని విషయాలు ఉంటాయి. వాటిని చూసినప్పుడు అర్రే అనిపిస్తూ ఉంటుంది కదా. మరి చంద్రుడిని చూస్తూ ఎన్నో రాత్రులు మనిషి ఎన్నో కలలు కన్నాడు. చంద్రుడిపై అడుగు పెట్టాలని, అంతరిక్షాన్ని జయించాలని కలలు కన్నారు. అలాంటి కలలను నిజం చేస్తూ భారతదేశం ప్రపంచ అంతరిక్ష రంగంలో తన సత్తాను చాటుకుంది. చంద్రుడిపై భారత త్రివర్ణ పతాకాన్ని ప్రతీకగా నిలిచినటువంటి ఆ చారిత్రాత్మక విజయానికి గుర్తుగా జరుపుకునే రోజు జాతీయ అంతరిక్ష దినోత్సవం, నేషనల్ స్పేస్ డే. మరి ఈ డే గురించి ఇంకా తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

వాసు మూవీ నుంచి కెకె స్వర్ణలత బృందం ఆలపించిన గీతం విన్నారు. గీత రచన పోతుల రవికిరణ్, సంగీతం హ్యారి జయరాజ్. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ మీ సాయి. ప్రతి ఇయర్ ఆగస్ట్ 23వ తేదీని భారతదేశం జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటుంది. 2023 ఆగస్ట్ 23న చంద్రయాన్-3 మిషన్లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం భారత అంతరిక్ష చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం. ఈ చారిత్రాత్మక విజయాన్ని స్మరించుకోవడానికి భారత ప్రభుత్వం ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించింది. మరి చంద్రుడిపై పరిశోధన కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్-3 మిషన్ చేపట్టడం జరిగింది. 2023 జూలై 14న చంద్రయాన్-3ని ప్రయోగించారు. మరి ఈ మిషన్లోని ప్రధానంగా 3 భాగాలున్నాయి. అందులో మొదటిది ప్రొపల్షన్ మాడ్యూల్, అలాగే విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్. చంద్రయాన్-3 జర్నీ అంతా ఈజీ అయితే కాదండి, ఎంతో క్లిష్టమైంది. అటు చంద్రుడి గురుత్వాకర్షణ, వాతావరణ పరిస్థితులు, ల్యాండింగ్ సమయంలో ఎదురయ్యేటువంటి సవాళ్ళు ఇవన్నీ అధిగమిస్తూ విక్రమ్ ల్యాండర్ తన గమ్యాన్ని చేరుకుంది. చివరకు 2023 ఆగస్టు 23న సాయంత్రం విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించింది. ఆ క్షణం భారతదేశం మాత్రమే కాదు ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూసింది. మరి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఈ చంద్రయాన్-3 గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్.

0: నుంచి నాని గీత మాదిరి నోయల్ పాడిన పాట విన్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
3: మీట్ ద స్టార్.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మరి చంద్రయాన్ 3 గురించి తెలుసుకుంటున్నాం కదా, చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రదేశానికి ఏం పేరు పెట్టారో తెలుసా? ఎస్, శివశక్తి పాయింట్ అనే పేరు పెట్టడం జరిగింది. ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలను ప్రారంభించింది. స్పెషల్లీ మరి చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఎందుకు తీసుకుంటారో తెలుసా? దక్షిణ ధ్రువ ప్రాంతం శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తికరమైనటువంటి ప్రాంతం, ఎందుకంటే అక్కడ శాశ్వతంగా నీడలో ఉండేటువంటి ప్రాంతాలున్నాయి. అక్కడ నీటి మంచు ఉండేటువంటి అవకాశాలపై శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. చంద్రుడిపై నీటి వనరులు, మట్టి, ఖనిజాలు, ఉష్ణోగ్రతలు వంటి అంశాలపై మరింత సమాచారం సేకరించడం భవిష్యత్తులో మానవ అంతరిక్ష పరిశోధనలకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే చంద్రయాన్ 3 విజయాన్ని కేవలం ఒక ల్యాండింగ్ కాకుండా భవిష్యత్తు చంద్ర పరిశోధనలకు ఒక ముఖ్యమైన ముందడుగా శాస్త్రవేత్తలు చూస్తున్నారు. అసలు అంతరిక్ష ప్రయాణం ఎక్కడ మొదలైంది, ఈ ప్రయాణానికి పునాది వేసినటువంటి మహనీయులు ఎవరు, ఈ పాట తర్వాత చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అతడు చిత్రం నుంచి రంజిత్ మహాలక్ష్మి పాడిన పాట విన్నారు. గీతరచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ. అంతరిక్ష ప్రయాణం మరి ఎక్కడ మొదలైందని చెప్తానన్నాను కదా, మరి ఈ ప్రయాణానికి పునాది వేసినటువంటి మహనీయులలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ప్రముఖులు. మరి భారతదేశంలో అంతరిక్ష కార్యక్రమానికి దిశానిర్దేశం చేసినటువంటి విక్రమ్ సారాభాయ్ని భారత అంతరిక్ష పితామహుడిగా గుర్తిస్తారు. ఆర్యభట్ట ఉపగ్రహం నుంచి చంద్రయాన్ వరకు, చంద్రయాన్ నుంచి మంగళ్యాన్ వరకు, మంగళ్యాన్ నుంచి గగన్యాన్ వరకు ఎంతో దూరం ప్రయాణించింది. వాతావరణ సూచనలు, మనం చూస్తున్నటువంటి టీవీ ప్రసారాలు కానీ, టెలికమ్యూనికేషన్, నావిగేషన్, వ్యవసాయము, విపత్తు నిర్వహణ, ఇలా భూగర్భ జలాల అధ్యయనం, మ్యాపింగ్, మత్స్య పరిశ్రమ, ఇలా ఎన్నో రంగాలలో ఉపగ్రహాల సేవలను ఉపయోగిస్తున్నాం. మరి మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ మ్యాప్ తెరిచి మనం ఎక్కడున్నామో తెలుసుకోవడం నుంచి విమానాలు, నౌకలు తమ మార్గాన్ని గుర్తించడం వరకు ఉపగ్రహ ఆధారిత సాంకేతిక కూడా ఎంతో కీలకం. మరి భారతదేశం స్వదేశీ నావ్ ఐసి అనే నావిగేషన్ వ్యవస్థను కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఇక చంద్రుడిపై అడుగుపెట్టిన దేశం నుంచి అంతరిక్షంలోకి భారతీయుడిని పంపే దేశంగా ఎదగాలనే లక్ష్యంలో భారత్ మరి ముందుకు సాగుతుంది. మరి ఈ ఇయర్ థీమ్ వచ్చేసి టువర్డ్స్ వికసిత భారత్, ఇన్వాల్వింగ్, కొలాబరేటింగ్ అండ్ ఆస్పైరింగ్ టు గ్లోబల్ స్పేస్ లీడర్షిప్. వికసిత్ భారత్ వైపు ఆవిష్కరణలు, సహకారం, ప్రపంచ అంతరిక్ష రంగంలో నాయకత్వం కోసం ఆకాంక్ష. మరి అంతరిక్ష రంగంలో విజయం కేవలం శాస్త్రవేత్తలకే పరిమితం కాలేదు. అటు విద్యార్థులు, ఇంజనీర్లు, పరిశోధకులు, స్టార్టప్లు, పరిశ్రమలు, ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో భారత అంతరిక్ష రంగం మరింత ముందుకు వెళ్ళాలి. మరి ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, చంద్రుడిని చూస్తూ కలలు కన్న భారత్, చంద్రుడిని చేరుకున్నటువంటి భారత్, ఇప్పుడు అంతరిక్ష భవిష్యత్తును నిర్మిస్తున్నటువంటి భారత్. మరి ఈ జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా మన శాస్త్రవేత్తలకు, ఇస్రో బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుదాం. మరి భారతదేశం మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఈరోజు మనం గుర్తు చేసుకునేబోయే మహనీయుడు ధైర్యానికి, దేశభక్తికి, నిజాయితీకి ప్రతీకగా నిలిచినటువంటి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు 1872 ఆగస్టు 23న ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. చిన్ననాటి నుంచే పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిగినటువంటి ఆయన న్యాయవాదిగా విశేష ఖ్యాతిని కూడా సంపాదించారు. అయితే దేశ స్వాతంత్రోద్యమంలో అంటే 1928లో మద్రాసులో జరిగినటువంటి సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమం సందర్భంగా ప్రకాశం పంతులు గారు చూపినటువంటి ధైర్యం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అటు బ్రిటిష్ సైనికులు తుపాకులు గురిపెట్టినా ఆయన తన చాతిని చూపిస్తూ, "కాల్చండి, ఈ దేశం కోసం నా ప్రాణం అర్పించడానికి కూడా నేను సిద్ధమనే స్ఫూర్తితో ముందుకు నిలిచారు." ఆయన నిర్భయత్వానికి చూసినటువంటి ప్రజలు ఆయనకు ఆంధ్ర కేసరి అనే బిరుదును కూడా ఇచ్చారు. మరి ఆయన కోసం అంటే దేశం కోసం ధైర్యంగా నిలబడడం, అన్యాయాన్ని ఎదిరించడం, ప్రజల హక్కుల కోసం పోరాడటం, ఇవే ఆయన జీవితంలోని ప్రధాన విలువలు. మరి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ఘన నివాళి అందిస్తుంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు దాటి 5 నిమిషాలు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. జనరంజన్లో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. లేఖలు పంపవలసిన అడ్రస్ వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. అడ్రస్ మరొకసారి వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 500004. ఇక ఈమెయిల్ అడ్రస్ hellovividbharatihyd@gmail.com hellovividhbharatihyd@gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి. గమనిక విన్నారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:10 కావస్తుంది. తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్ లో పొలాలయాలు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, సమ్మెను విరమించి చర్చలకు రావాలని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో డ్రైవర్లకు సూచించారు. రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులది ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్తో రేపటి నుంచి 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్లో పలు ఆలయాలను దర్శించుకున్నారు. బన్సీలాల్పేటలోని నల్ల పోచమ్మ అమ్మవారిని, న్యూ బోయిగూడలోని పోచమ్మ ముచ్చాలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన సంత్ శిరోమణి శ్రీ గురు రావిదాస్ మహాజరాజ్ 650వ జయంతోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
1: ఆ మహనీయుడు భక్తి ఉద్యమానికి గొప్ప దిశ నిర్దేశం చేసినటువంటి ఆదర్శమూర్తి సంతు గురు రవిదాస్ వారు జీవితం అంతా కూడా ఆయన ఇచ్చినటువంటి సందేశం పూర్తిగా భజనల ద్వారానే చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. తన బోధనల ద్వారా, తన యొక్క భక్తి కార్యక్రమాల ద్వారా ప్రజలలో మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు.
0: అంతకుముందు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నిర్వహించిన బైక్ ర్యాలీని కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఆసిఫ్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లోనూ, చింతల్ బస్తీలో పోచమ్మ ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో కూడా మంత్రి పాల్గొన్నారు. సాయంత్రం శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిలయంలో వారణాసికి చెందిన శ్రీ శ్రీ శ్రీ అభిషేక్ బ్రహ్మచారి స్వామివారి పవిత్ర సన్నిధిలో హిందూ సువాసిని మహిళా భక్తుల చేత నిర్వహించిన శ్రీవిద్యా సప్తకోటి మహాకుంకుమార్చన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఆగస్టు 2028 నాటికి ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులను పూర్తి చేసి శ్రీశైలం నుంచి నేరుగా కృష్ణా జలాలను జిల్లాకు తీసుకొస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గతంలో 2000 కోట్లైన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రస్తుతం 5000 కోట్ల రూపాయలకు పెరిగిందని, అయినప్పటికీ ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టులు ముందుకు తీసుకువెడుతున్నామని మంత్రి చెప్పారు. ప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ అన్నారు. నారాయణఖేడ్లో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ కనిపిస్తోందన్నారు. దీంతో జిల్లా కేంద్రాల్లోనే 90% వైద్య చికిత్సలు అందించేలాగా జిల్లా కేంద్ర ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నామని మంత్రి వెల్లడించారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆటో కార్మిక జేఏసీ చైర్మన్, బీఆర్టీయూ ఆటో కార్మిక సంఘం అధ్యక్షుడు వేముల మారయ్య ఆరోపించారు. తెలంగాణ భవన్లో వివిధ ఆటో కార్మిక సంఘాల నేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు సమ్మెలోకి వెడతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, గతంలో ఉన్న 5 లక్షల రూపాయల ప్రమాద భీమాను పునరుద్ధరించాలని మారయ్య డిమాండ్ చేశారు. రేపు హైదరాబాద్లో భారీ ప్రదర్శన నిర్వహిస్తామని, జిల్లా కేంద్రాల్లో నిరసన చేపడతామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది ఆటో డ్రైవర్లు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, సమ్మెను విరమించి చర్చ

0: కు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2012 తర్వాత ఆటో ఛార్జీలు పెరగలేదని, పెరిగిన ఇంధన నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఛార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు ఒక ఆటోకు 150,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభాకర్ చెప్పారు. గ్రామీణ ఆటో కార్మికుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని పేర్కొన్నారు. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం వారు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ఏటా ఇస్తామని ప్రకటించిన 12,000 రూపాయలను బకాయిలతో సహా చెల్లించాలని, ఆర్టీసీలో ఆటోలకు సంబంధించిన ప్రతిపాదనను విరమించుకోవాలని కూడా ఈటెల రాజేందర్ కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 20 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 12,000 కోట్ల రూపాయలకు చేరాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాలలు సర్టిఫికెట్లు నిలిపివేస్తున్నాయని, అధ్యాపకులకు జీతాలు అందడం లేదని అన్నారు. దీనికి నిరసనగా రేపటి నుంచి హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద 2 రోజుల నిరాహార దీక్ష చేపడతామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17 తేదీ నుంచి అక్టోబర్ 17 తేదీ వరకు 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మోదీ 25 ఏళ్ల సేవా సంకల్ప అభియాన్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకే పల్లె పల్లెకు పొన్నవన్న పల్లె పల్లెలో ప్రజాపాలన కార్యక్రమం చేపట్టినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని పలు గ్రామాల్లో కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డీజీపీ సివి ఆనంద్ అభినందనలు తెలియజేశారు. ప్రజా భద్రతలో పోలీస్ వ్యవస్థకు ప్రజలు, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. 2006 ఆగస్టు 23వ తేదీన ఏర్పాటైన కౌన్సిల్ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టిందని, మహిళల భద్రత కోసం షీ షటిల్స్, విద్యార్థుల కోసం చైతన్య వంటి కార్యక్రమాలు నిర్వహించిందని డీజీపీ తెలియజేశారు. దేశంలో సాంకేతికతను, పరిశోధన రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు విద్యార్థి దశ నుంచే సైన్స్ పరిశోధనల పట్ల ఆసక్తి పెంచేలాగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా మంచిర్యాల జిల్లాలో పలువురు విద్యార్థులు రాష్ట జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్ చెప్పారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా రాజగోపాల్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: సైన్స్ పరంగా ప్రతి విద్యా సంవత్సరం ఇన్స్పైర్ లో రాష్ట్రంలోనే మొదటి లేదా 2వ స్థానంలో అనేక ఆవిష్కరణలను సబ్మిట్ చేస్తున్నాము. అంతర్జాతీయ స్థాయిలో జపాన్ పర్యటన కూడా సైన్స్ లో విద్యార్థులు వెళ్లడం జరిగింది. నిత్యం అన్ని పాఠశాలల్లో సైన్స్ పట్ల ఆసక్తి కలిగించడానికి సైన్స్ మేళా, సైన్స్ సెమినార్, నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ కాంపిటీషన్, నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ మొదలైన కార్యక్రమాలని చాలా చేపట్టడం జరుగుతుంది.
0: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన చిరువేరి మారుతిని తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ సభ్యులుగా రాష్ట ప్రభుత్వం నియమించింది. రాష్ట స్థాయిలో ఫార్మసీ కౌన్సిల్లో నామినేటెడ్ కోటాలో సిరిసిల్లకు చెందిన చిరువేరు మారుతిని ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడన నేపథ్యంలో కొమరం భీమ, సిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్ సహా మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 31వ తేదీలోపు చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయించామని చెప్పారు. జనగామ జిల్లా కొడగండ్ల మండలంలోని తెలంగాణ రెసిడెన్షియల్ కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఈ రోజు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో రాత పరీక్షను ప్రశాంతంగా నిర్వహించారు. గెస్ట్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ పోస్టులకు మొత్తం 111 దరఖాస్తులు రాగా 95 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోనాల స్పెషల్ వెల్ఫేర్ గురుకులంలో ఈ నెల 25వ తేదీన స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా గురుకులాల అధికారిణి జేజే థెరసా ఒక ప్రకటనలో తెలియజేశారు.

0: వస్తుందని పరీక్ష నియంత్రణ అధికారి ప్రొఫెసర్ జి దయాకర్ చెప్పారు. విశేషాలు మరొకసారి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్, సికింద్రాబాద్ లో పలు ఆలయాలు సందర్శించారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, సమ్మెను విరమించి చర్చలకు రావాలని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో డ్రైవర్లకు సూచించారు. రాష్టంలో 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల కోసం రేపటి నుంచి 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తారని బీజేపీ తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంల సమయం 6 గంటలు దాటి 20 నిమిషాలు. నీరాజనం ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: ఆకాశవాణి ఆతరం రచయిత్రుల మీద, ఇతరం రచయిత్రుల అక్షరాంజలి నీరాజనం కార్యక్రమం.

ఈరోజు మనం వింజమూరి సోదరీమణుల గురించి చివుకుల శ్రీలక్ష్మి గారి ప్రసంగాన్ని విందాం. కార్యక్రమ సమర్పణ అక్షరయాన్ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్.

ఎంతో అద్భుతమైన దేశభక్తి గీతాలను, జానపద గీతాలను మనకు అందించిన జానపద గీతాల సామ్రాజ్ఞులుగా వెలుగొందిన వింజమూరి అనసూయాదేవి, వింజమూరి సీతాదేవి సోదరీమణులు జానపదులకు లభించిన అపురూప పెన్నిధి. వీరిరువురు మొదట తండ్రి వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. తరువాత లలిత సంగీత శైలిలో మేనమామ అయిన కృష్ణశాస్త్రి గారిని అనుసరించారు. తరువాత జానపద సంగీత పితామహుడిగా పేరు పొందిన వల్లూరి జగన్నాథరావు గారి వద్ద జానపద సంగీతం నేర్చుకున్నారు. జానపద సంగీతానికి సభాగౌరవం సంపాదించి పెట్టిన మొదటి గాయనీమణులు వీరు డాక్టర్ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మేనగోడళ్లు. మేనమామ పేరు ప్రఖ్యాతులను అంబరానికి అందించిన విదుషీమణులు. భారతీయ రంగస్థల నటుడు, తెలుగు సంస్కృత పండితుడు, రచయిత వింజమూరి వెంకట లక్ష్మీ నరసింహారావు గారి కుమార్తెలు అనసూయాదేవి, సీతాదేవి, కుమారుడు ప్రభాకర్. తల్లి వెంకటరత్నమ్మ, ఆమె కూడా రచయిత్రి, కవయిత్రి, సాంప్రదాయ కుటుంబం అయినప్పటికీ ఆమె అభ్యుదయ భావాలు కలిగి ఉండేవారు. 100 సంవత్సరముల క్రితమే 1917 జూలైలో అనసూయ అనే మాసపత్రికను ప్రారంభించారు. ఆ పుస్తకంలో స్త్రీలకు అవసరమైన ఎన్నో విషయాలు ఉండేవి. కొన్నాళ్ల తర్వాత ప్రభాకర్ గారు అనసూయ, సీతాది వీరు సహసంపాదకులుగా నడిపారు. అనసూయ గారిని తల్లిగా, గాయనిగా తీర్చిదిద్దడంలో వారి తల్లి పాత్ర ఎక్కువ. తండ్రి కాకినాడలో ఒక హై స్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉండేవారు. రచయితగా అతను రాసిన పుస్తకాలను డిగ్రీ చదివే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలుగా ప్రభుత్వం వారు ఎంపిక చేశారు. అనార్కలి మొదలైన ఎన్నో నాటకాలను రాశారు. చలనచిత్ర రంగంలోని ఎంతో మంది ప్రముఖులు లక్ష్మీ నరసింహ శాస్త్రి గారితో కలిసి పనిచేశారు. వారి నాటకాలు ఇంట్లో రిహార్సల్ అయినప్పుడు అనసూయాదేవి గారు హార్మోనియం వాయించేవారు. హార్మోనియం వాయించడంలో ఈమె సిద్ధహస్తురాలు. సరస్వతీదేవికి కచ్చపి వీణలాగా అనసూయాదేవికి హార్మోనియం చేతిలో ఉండాల్సిందే. ఆమె చిన్నప్పుడు తాను వాయించిన వీణకి కళావతి అని పేరు, తాను పెంచుకున్న ఆవుకి అమృతవర్షిణి అని పేరు అపురూపంగా పెట్టుకున్నారు. వీరిని ప్రభావితం చేసిన 3వ వ్యక్తి మేనమామ నవ్యభావ కవితా పితామహుడు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. 9, 10

సంవత్సరముల వయసులోనే అనసూయాదేవి ఆంధ్ర శెల్లిగా ప్రసిద్ధులైన కృష్ణశాస్త్రి గారు రాసిన పాటలకు స్వరాలు కట్టి బాణీలు కట్టి పాటకు అనుగుణంగా తయారు చేశారు. ఆకర్షణీయంగా ఉండడం ఎలాగో వింజమూరి సోదరీమణులకు నేర్పిన వారు కృష్ణశాస్త్రి గారు. వింజమూరి అనసూయాదేవి గారు 1920 మే 12న కాకినాడలో జన్మించారు. శాస్త్రీయ లలిత సంగీత జానపద గాయని వింజమూరు అనసూయాదేవి తన 99వ ఏట అమెరికాలో తుదిశ్వాస విడిచారు. వింజమూరి అనసూయాదేవి ఒక ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత్రి, హార్మోనియం వాయించడంలో అసమాన ప్రవీణ, కళాప్రపూర్ణ. ఆమె ఒక బాల మేధావి, అపారమైన ఏకసంతాగ్రాహి. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. తండ్రిగారు 7 సంవత్సరముల వయసులో సొంటి లచ్చయ్య గారు మునిగంటి వెంకట్రావు గారితో శాస్త్రీయ సంగీత శిక్షణ ఇప్పించారు. అమ్మ విదుషీమణి, నాన్నగారు పండితులు, మామయ్య మహాకవి. ఈ ముగ్గురి సారస్వత వైజ్ఞానిక ప్రభావంతో ఒక వాద్య కళాకారిణిగా, సంగీత దర్శకురాలిగా, రచయిత్రిగా రూపుదిద్దగా సంగీత వాహిని 3 చీలికలై శాస్త్రీయ, లలిత, జానపద సంగీతాలుగా ప్రవహించి త్రివేణీ సంగమమై ప్రవర్తిల్లింది అంటారు ఆమె. పల్లెటూరి వాతావరణంలో పెరిగిన అనసూయాదేవి ఆ గ్రామీణ వాతావరణానికి ప్రతిబింబంగా తనను తాను చూసుకుని సంతోషపడతారు. జీవనోపాధి కోసం నౌకలపై చేపలు పట్టడానికి వెళ్లే మత్స్యకారుల పాటలు వింటూ, రెండెడ్ల బండిలో వెళుతున్నప్పుడు త్రోవలో పొలాలలో శ్రమ తెలియకుండా ఉండేందుకు రైతు కూలీలు పాడుతున్న పాటలకు, పొలానికి నీరు పెట్టేందుకు ఏతం ఎక్కి దిగుతూ పాడే పాటలు, పొలంలో ఉడుపుల పాటలు వింటూ, ఇవన్నీ ప్రజలందరూ ఎందుకు పాడుకోరు అని ఆ గ్రామాలలో ఉత్సవాలు జరిగే సమయంలో ఎన్నో కళారూపాలను చూస్తూ పెరిగారు. ఆమెకు జానపద సంగీతం పట్ల గల అభిమానం జీవితాంతం కొనసాగడానికి ఇది మొదటి అడుగు. ఈమె స్వరపరిచిన పాటలన్నిటినీ భద్రపరిచేందుకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఒక ఉద్యమంలాగా 8వ సంవత్సరంలో మొదలుపెట్టి 99 సంవత్సరముల వరకు అలు పెరగకుండా ఈ జానపద పాటల సేకరణ అనే కార్యక్రమాన్ని నిర్విరామంగా చేసి తనకు అంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని జానపద సంగీతంలో నిలుపుకున్నారు. జానపద కచేరీలను పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు తన సోదరి అయిన వింజమూరి సీతాదేవి సహాయంతో వింజమూరి సోదరీమణులుగా కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచ సంగీత ప్రపంచాన్ని, జానపద సంగీతాన్ని ఉర్రూతలూగించారు. అలాగే 1938లో బండి యాదగిరి గారు రాసిన బండెనుక బండి కట్టి 16 బళ్ళు కట్టి ఆ పాట అందరికీ తెలిసినదే. గద్దర్ గారు పాడగా మనందరం కూడా విన్నాం కదా. ఇంకా ఎన్నో పాటలను పాడుతున్నప్పటికీ కూడా వీరు పాడిన దాంట్లో చాలా ముఖ్యమైన పాట 1940లో అడవి బాపిరాజు గారు రాసిన పాట ఎక్కువ మందికి నచ్చే విధంగా హాస్యాన్ని పండించినట్లుగా ఉంటుంది, కానీ అందులో తాత్విక భావన మెండుగా కలిగిన పాట, అందరికీ తెలిసినదే. ఈ పాట 11 చరణాల పాట. 1970లో ఈ పాటను వింజమూరి సోదరీమణులు అమెరికాలో పాడారు. జానపద గీతాలను తెలుగు భాషకే పరిమితం కాకుండా భారతదేశంలోని 16 భాషలలో కూడా వీటిని అనువదించి ప్రజలకు అందించే ప్రయత్నం చేసి జానపద జేజమ్మలుగా నిలిచిపోయారు చరిత్రలో. 1945 మే 12వ తేదీన వింజమూరి అనసూయాదేవి గారు తన 25వ పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితం మలుపు తిరిగిన సంఘటన, తాను సంగీతం సమకూర్చిన, సవరపాట పాడడానికి అంగీకరించిన నటుడు అవసరాల శేషగిరిరావు గారితో పరిచయం వివాహానికి దారితీసింది. గాలి బాలసుందర్రావు గారి సాక్షి సంతకంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి 5గురు సంతానం. వింజమూరి అనసూయాదేవి గారు ఈ తల్లి యొక్క సంగీత ప్రయాణాన్ని మొత్తం కూడా ఒక డాక్యుమెంటరీగా చేసి జానపద లోకానికి ఒక విలువైన సంపదను అందించి తల్లి కోరికను నెరవేర్చారు కేంద్ర ప్రభుత్వము సంగీత నాటక అకాడమీ, ఠాగూర్

0: పురస్కారానికి ఈమెను ఎంపిక చేసి ఘనంగా సన్మానం చేశారు. ఆ అవార్డు ద్వారా వచ్చిన బహుమతితో అనసూయాదేవి గారు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఉచితంగా భావి తరాలకు తన సేకరణ మొత్తం అందించాలని కోరుకున్నారు. దీనిని చెయ్యాలనే అభిలాష తన కుమార్తెకు అప్పగించారు. వింజమూరి సీతాదేవి ఈమె సోదరి కూడా అక్కతో పాటుగా సమానమైన ప్రయాణం చేశారు. ఎలాగంటే ఈమె 12/5 అంటే అక్క పుట్టిన నెలలోనే 1924 జన్మించారు. 17/5/2016 అమెరికాలో మరణించారు. ఈమె కూడా సంగీత గాయకురాలు, తెలుగు జానపద సంగీతంలో పండితురాలు. ఆల్ ఇండియా రేడియోలో జానపద సంగీత విభాగంలో ప్రొడ్యూసర్ గా పనిచేశారు. 1930 నుండి వేదికపై సోదరి అనసూయతో కలిసి గానం చేయడం మొదలు పెట్టారు. వింజమూరి సీత గారు కర్ణాటక సంగీతంలో బిఏ డిగ్రీ తీసుకున్నాక జానపద సంగీతంపై పరిశోధన చేసి 1952 మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎంలిట్ డిగ్రీ తీసుకున్నారు. ఆకాశవాణిలో జానపద సంగీత నిర్వాహకులుగా పనిచేశారు. వింజమూరు సీతగారు మాత్రం చదువు, ఉద్యోగము కూడా సక్రమంగా సాగించుకుని వెళ్లారు. తెలంగాణలో ఈ విధంగా అనేక ప్రాంతాలు పర్యటించి జానపద గేయాలు సేకరించి వాటికి ప్రాణం పోశారు. వీటిని సంకలన రూపంలో కూడా వెలువరించారు. 1985 రిటైర్ అయ్యారు. జానపద సంగీత పునరుద్ధరణకు జన్మమెత్తి కనుమరుగైపోతున్న జానపద సంపత్తిని, ప్రభావాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత వీరిది. ఇందులో శాస్త్రీయతను పరిశోధించి ఎంలిట్ పట్టాను అలంకరించిన ప్రథమురాలు. జానపద సంగీతానికి శాస్త్రీయత అనే స్థాయిని కల్పించారు. 1962 నుండి 1984 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో జానపద సంగీత ప్రయుక్తగా బాధ్యతలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల జానపద గీతాలను సేకరించి అనేక బాణీలతో స్టూడియోలో కళాకారులతో రికార్డులు చేసేవారు. సోదరి అనసూయతో కలిసి జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద లలిత జానపద సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. మా భూమి అనే సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. సంగీత నృత్య నాటక అకాడమీ వారు ఇచ్చిన ఈ బహుమానం నగదుని ఈ జానపద సాహిత్యము, పరికరాలు, వారు వాడే సామాన్లు ఇవన్నీ కలిపి ఒక మ్యూజియంగా తయారు చేయాలని ఉన్నది అని అనేవారు. ఇటువంటి ఈ వింజమూరి సోదరీమణులు జానపద జేజమ్మల గురించి ఈరోజు మనందరం తెలుసుకుని ఎంతో ఆనందాన్ని పొంది వారిరువురికి నివాళులు అర్పిస్తున్నాం.
1: ఇంతవరకు మీరు వింజమూరి సోదరిమణుల గురించి చివుకల శ్రీలక్ష్మి గారి ప్రసంగాన్ని విన్నారు.

0: వచ్చే వారం మనం ఆచార్య నాయిని కృష్ణకుమారి గారి గురించి డాక్టర్ బండారు సుజాతా శేఖర్ గారి ప్రసంగాన్ని విందాం. నీరాజనం కార్యక్రమ సమర్పణ అక్షరయాన్ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్.
1: మీరింతవరకు నీరాజనం ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
3: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్

0: నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:34. డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఊర్ పేరు భైరవకొన చిత్రం నుండి సిద్ శ్రీరామ్ పాడిన పాట, రచన శ్రీమణి, సంగీతం శేఖర్ చంద్ర.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

లెనిన్ మూవీ నుంచి శ్రీకృష్ణ పాడిన పాట విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:40, లమ్హే ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: మీరింతవరకు లమ్హే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై

0: ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం డ్రైవ్ టైమ్ హీట్స్ వింటున్నారు. ఇప్పుడు విందాం పుష్ప 2 చిత్రం నుండి శ్రేయా ఘోషల్ పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం

0: అందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851052కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.inని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు విందాం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి పాడిన పాట, రచన శ్రీహర్ష, సంగీతం యువన్ శంకర్ రాజా.

వర్షం పడింది కాబట్టి ట్రాఫిక్ హెవీగా ఉంటుంది ఈ టైంలో. మరి డ్రైవ్ టైం కిడ్స్ వింటున్నారు విత్ మీ సాయి. ఇప్పుడైతే హనుమాన్ చిత్రం నుండి గౌర హరి స్వీయ సంగీతంలో పాడిన పాట విందాం, గీత రచన కాసల శ్యామ్.

ట్రాఫిక్ రూల్స్ పాటించండి, సేఫ్గా డ్రైవ్ చేయండి, ఇంటికి సురక్షితంగా చేరండి. మరి ఇప్పుడైతే విందాం అమరం చిత్రం నుండి రమ్య బెహరా అనురా కులకర్ణి పాడిన పాట. సాహిత్యం రామజోయ శాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. అంతరిక్ష రంగంలో వృత్తి అవకాశాలు కావాలంటే భారత్ వెళ్ళాలి అనే నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. యుద్ధ నౌకల తయారీలో స్వావలంబన సాధించడం మన దేశ భద్రతకు అత్యవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. H1N1 వైరస్లో కొత్త రకమేది వెలుగు చూడలేదని ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. శ్రీలంకతో కొలంబో క్రికెట్ టెస్టులో భారత్ ఇవాళ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేట్ రంగాన్ని సరికొత్త ఆవిష్కరణలతో గ్లోబల్ ఆరాను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా అంతరిక్ష రంగంలో కెరియర్ కోరుకుంటే భారత్కు రావాలనే భావించాలని ఆయన సూచించారు. ఇటీవల 20 స్పేస్ స్టార్టప్ల సీఈఓలు వ్యవస్థాపకులతో సంభాషించిన సందర్భంగా ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఆ సంభాషణ ట్రాన్స్క్రిప్ట్లో ఈ విషయాలు తెలియజేశారు. దేశంలో ఉన్న అపారమైన ప్రతిభ, ఎక్కువ రిస్క్ తీసుకోగల సామర్థ్యం గ్లోబల్ స్పేస్ రంగంలో భారత్ వేగంగా ఆధిపత్య స్థానాన్ని స్థాపించడానికి వీలు కల్పిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
1: దునియా భారత్ స్టార్టప్ కు ఖోజతీ హోగీ భీ కౌన్ హై ఇస్మే ఏక్ జబ్ బ్రేక్ త్రూ హోతా హై తో తురంత లోగో కా ధ్యాన్ జాతా హై బహుత్ లోగో కో హమే జోడ్నా హై హమే ఐసా ఏక్ ఔరా ఖడా కర్ దేనా చాహియే కి ఇస్ ఫీల్డ్ మే దునియా భర్ కే లోగో కో జిందగీ బనానీ హై హిందుస్తాన్ జాఓ భారత్ కి కోయి స్టార్టప్ సే జుడ్ జాఓ భారత్ కి కోయి స్పేస్ ఏజెన్సీ సే జుడ్ జాఓ పూరా టాలెంట్ పూల్ జో హై ఏక్ మ్యాగ్నెట్ కి తరహ ఆప్కే కారణ హమ్ ఖీచ్ సక్తే హై ఔర్ వో హమారీ ఏక్ బహుత్ బడీ తాకత్ బన్ సక్తా హై.
0: ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో చంద్రయాన్ 3 చారిత్రాత్మక సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతమైన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం 23 ఆగస్టు దేశం అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యుద్ద నౌకలు, ఆఫ్ షోర్ నౌకల తయారీలోనూ సంబంధిత ఇతర రంగాల్లోనూ దేశం స్వావలంబన సాధించవలసిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశ భద్రతకు ఇది అత్యంత కీలకమని ఆయన అభివర్ణించారు. భారత్ను భవిష్యత్తులో ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ రంగంలో అత్యుత్తమ నాణ్యత గల మేనేజ్మెంట్ సేవలు అందించవలసిన అవకాశాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. కోల్కతాలో సుమారు 3,400 కోట్ల రూపాయల వ్యయంతో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ యంత్ర ఇండియా లిమిటెడ్ సంస్థల 5 ప్రాజెక్టులకు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత తరుణంలో ఆత్మనిర్భరత అత్యంత ఆవశ్యకమన్నారు. భవిష్యత్తులో నౌకా నిర్మాణ రంగాల్లో జీఆర్ఎస్సీ అగ్రగామిగా నిలవగలదని రాజ్నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
2: యంత్ర ఇండియా లిమిటెడ్ కి డోనో ఫోర్జింగ్ ఫ్యాసిలిటీ, భారీ తోపం, నేవల్ వెపన్స్ ఆర్ అడ్వాన్స్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కే లియే హై క్వాలిటీ మెటల్స్ తయారు కరేంగి. ఇస్సే హమారే నేవీ కి ఆపరేషనల్ రెడీనెస్ ఆర్ మెరిటైమ్ ఫైర్ పవర్ కో భీ సీధా బల్ మిలేగా. జబ్ హమ్ అప్నే జహాజ్ ఖుద్ బనాయేంగే స్వాభావిక హై కి హమారే ఫారెన్ ఎక్స్చేంజ్ కి బచత్ హోగి ఔర్ సాథ్ హీ సాథ్ హమారా ఎకనామిక్ డెవలప్మెంట్ జో హై తేజీ కే సాథ్ ఆగే బడేగా.
0: దేశీయ రక్షణ ఉత్పత్తులపైనే ఆధారపడాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ భారత్ రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేస్తున్న ఉత్పత్తులపై సాయుధ దళాలు ప్రస్తుతం మరింత ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రచారం కింద ప్రపంచవ్యాప్తంగా నౌకా నిర్మాణ రంగంలో ఏర్పడుతున్న ఖాళీని అవకాశాలను భారతదేశం అందిపుచ్చుకోవచ్చునని రక్షణ మంత్రి తెలియజేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో జీఆర్ఎస్ఈ యంత్ర ఇండియా లిమిటెడ్ పాత్ర అద్భుతంగా ఉందని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధన కోసం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి అదే రాష్ట్ర నాయకత్వాన్ని

అభినందించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ క్లౌడ్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారత్ నూతన ఆవిష్కరణలు సాంకేతిక ప్రతిభకు గ్లోబల్ హబ్గా మారుతున్న తరుణంలో Tier 2, Tier 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పొందేలాగా సన్నద్దం కావడం ఎంతో కీలకమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది. ముఖ్యంగా అణగారిన వర్గాల్లోని యువతకు ఇందులో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. H1N1 కి సంబంధించి ఎటువంటి కొత్త వైరస్ స్ట్రెయిన్ గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉన్న ఇన్ఫ్లుయెంజా స్ట్రెయిన్స్ అన్ని కూడా ఉత్తర అర్ధగోళానికి సిఫార్సు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్తో సరిగ్గా సరిపోలుతున్నాయని సమితి తెలియజేసింది. ISMR సీనియర్ శాస్త్రవేత్తలు ఈ విషయం తెలియజేస్తూ 2025 సంవత్సరం నుంచే ఈ వైరస్లు వ్యాప్తిలో ఉన్నాయని తెలియజేశారు. H1N1తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెంజా అనేది సాధారణంగా స్వయంగా తగ్గిపోయే స్వభావం కల జ్వరమని ISMR పేర్కొంది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి దీని సాధారణ లక్షణాలని, తగినంత విశ్రాంతి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది త్వరగా కోలుకుంటారని భారత వైద్య పరిశోధనా సమితి వెల్లడించింది. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నిఘా ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, తగిన ప్రజారోగ్య చర్యలు తీసుకుంటున్నామని కూడా వైద్య పరిశోధనా సమితి తెలియజేసింది. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలలో ఇటీవల చేసిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత తీర్పు సంఘం NGT కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. NGT చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, నిపుణ సభ్యుడు అఫ్రోజ్ అహ్మద్లతో కూడిన ధర్మాసనం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన నోటిఫికేషన్ను పరిగణనలోకి తీసుకుంది. నది, దాని ఉపనదుల వెంట ఉన్న కీలకమైన నిర్మాణరహిత ప్రాంతాన్ని ఈ నోటిఫికేషన్ ద్వారా తొలగించారని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత పర్యావరణ నిబంధనలు, NGT రాజ్యాంగ కోర్టుల పూర్వ తీర్పులు, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, అలాగే అసలు నోటిఫికేషన్కు విరుద్దంగా ఈ మార్పులున్నాయని హరిత ట్రైబ్యునల్ పేర్కొంది. సవరించిన నోటిఫికేషన్ ద్వారా అసలు నిబంధనలో ఉన్న నో కన్స్ట్రక్షన్ జోన్ నిబంధనను తొలగించారని, అలాగే ఏడాదిలో 20% సంభవించే అవకాశం ఉండే వరదను ప్రాతిపదికగా తీసుకుని యాక్టివ్ ఫ్లడ్ ప్లెయిన్ను తప్పుగా నిర్వచించారని NGT ముందు పిటిషనర్లు వాదించారు. అక్టోబర్ 27వ తేదీన ఈ కేసుపై విచారణ జరుగుతుంది. జంతర్ మంతర్ వద్ద ఈరోజు నిరసనలు లేదా ఊరేగింపులు జరిపేందుకు ఏ వ్యక్తికి లేదా సంస్థకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. రిజర్వేషన్ల సంస్కరణల అంశంపై ప్రజలు అక్కడ గుమిగూడాలని కోరుతూ వివిధ వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయని తెలియజేశారు. న్యూఢిల్లీ జిల్లాలో ఇప్పటికే నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం స్పోయింట్స్ జాయింట్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ ప్రకటన ద్వారా చర్చలు, పరస్పర గౌరవం, సమ్మిళిత తత్వంలో క్రీడారంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు సభ్య దేశాలు తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించాయి. భారత చక్షణ 2026 సంవత్సరానికి గాను జరిగిన క్రీడా మంత్రుల సమావేశానికి సభ్య దేశాల క్రీడా మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న 2వది చివరి టెస్టు మ్యాచ్లో భారత్ తొలి రోజు ఆట ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. దేవ్దత్ పడికల్ వరుసగా 2వ టెస్ట్ సెంచరీ నమోదు చేశారు. 193 బంతుల్లో 117 పరుగులు సాధించారు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో 125 పరుగులు తేడాతో విజయం సాధించిన భారత జట్టు 2 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. FIH హాకీ ప్రపంచ కప్లో భాగంగా ఈ రాత్రి ఆస్ట్రేలియాతో భారత మహిళల జట్టు తలపడుతుంది. సెమీఫైనల్ రేస్లో కొనసాగేందుకు భారత్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిన

0: వస్తుంది. రాత్రి 10:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. అంతరిక్ష రంగంలో వృత్తి అవకాశాలు కావాలంటే భారత్ వెళ్లాలి అనే నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. యుద్ద నౌకల తయారీలో స్వావలంబన సాధించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. H1N1 వైరస్ లో కొత్త రకం ఏదీ వెలుగు చూడలేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. కొలంబో క్రికెట్ టెస్ట్ లో భారత్ ఈవేళ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు దాటి 15 నిమిషాలు. ఇది మన చట్టం. క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్. న్యాయవాది సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం మొదటి భాగం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఇవాళ క్రిమినల్ కేసులు వాటి ట్రయల్స్ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్రావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరి ఈ ట్రయల్స్లో ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతారు, ఏమేమి విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలుసుకుందాం. విద్యాసాగర్రావు గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: లాయర్ గారు, ముందుగా అసలు ఈ ట్రయల్ అంటే ఏంటి, ఇందులో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, వివరిస్తారా?
1: ట్రయల్ కంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏముందంటే, ముద్దాయికి ఇనీషియల్ స్టేజ్లో బెయిల్ అనేది ఉంటుంది, బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ముద్దాయి మీద ఉన్నటువంటి నేర ఆరోపణ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారము ముద్దాయి మీద నేర ఆరోపణను జడ్జి ముందర ప్రూవ్ చేయడానికి ఏవైతే సాక్ష్యాలు వాళ్లకు ఉన్నాయో అవన్నీ ఒకచోట పెడితే దాన్ని ఛార్జ్షీట్ అంటారు. ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఛార్జ్షీట్ జడ్జి గారికి పంపించడం జరుగుతుంది. జడ్జి గారు ఆ ఛార్జ్షీట్ పరిగణనలో తీసుకున్న తర్వాత దానికి ఒక నెంబర్ అవుతుంది, సీరియల్ నెంబర్ అవుతుంది, సిసి నెంబర్ అని అంటారు. ఆ నెంబర్ అయిన తర్వాత ముద్దాయికి సమన్స్ పోతాయి. ఏంది, మీ మీద ఫలానా పోలీస్ వాళ్ళు ఫలానా కేసు పెట్టారు, మీరు ఫలానా రోజు ఫలానా సమయానికి ఈ కోర్టుకు మీరు రావాల్సింది అని సమన్స్ పోతాయి. ఆ సమన్స్ పోయిన తర్వాత ఆ సమన్స్ సర్వ్ చేయాల్సినటువంటి బాధ్యత ముద్దాయి మీద ఏ పోలీసు వాళ్ళైతే కేసు పెట్టారో ఆ పోలీసు వాళ్ళదే బాధ్యత సమన్స్ సర్వ్ చేయాల. సమన్స్ సర్వ్ అయిన తర్వాత ముద్దాయి కోర్టుకు రావడం జరుగుతుంది. కోర్టుకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక డేట్ వస్తుంది. జడ్జి గారి కన్వీనియంట్ ప్రకారము ఒక డేటు రెండు డేట్లు ఇచ్చిన తర్వాత జడ్జి గారు ఏం చేస్తారంటే, పోలీసు వాళ్ళు టోటల్ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి మెటీరియల్ పేపర్స్ను మనం ఛార్జ్షీట్ అంటాం, ఒక కాపీ ముద్దాయి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఛార్జ్షీట్లో ఏముంటుంది, టోటల్ ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ పేపర్సు, సాక్షుల స్టేట్మెంట్లు, ఎవరికైతే ఇంజురీ అయిందో, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, వాళ్ళ హాస్పిటల్ ఒకవేళ పోయినట్టయితే డాక్టరు సర్టిఫికేట్లు, అవన్నీ సెట్ ఉంటాయి. అవన్నీ ముద్దాయి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో జడ్జి గారు ముద్దాయిని అడుగుతారు, ఏమని, మీ మీద ఫలానా పోలీసు వాళ్ళు ఫలానా అతను మీ మీద ఇలాంటి కేసు పెట్టారు, నేర ఆరోపణ ఉంది, ఇది నిజమా అబద్ధమా? దీనికి సమాధానము కేవలము ముద్దాయి మాత్రమే చెప్పాలి, వాళ్ళ డిఫెన్స్ కౌన్సిల్ చెప్పడానికి వీలు లేదు. ఆ సందర్భంలో ముద్దాయి కోర్టుకు రావడం కంపల్సరీ.
0: ఓకే, అయితే మీరు అన్నట్టు విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఈ ట్రయల్ ఎప్పుడు మొదలైంది అనే విషయానికి వస్తే, ఎప్పుడైతే సమన్స్ జారీ చేయబడ్డాయి అప్పుడే ట్రయల్ మొదలైంది.
1: అప్పుడు ట్రయల్ మొదలైనట్టు.
0: ఎవరెవరి పాత్ర ఉంటుంది ఇందులో? ఇప్పుడు
1: ట్రయల్లో పాత్ర ఎవరిదెవరిది ఉంటుంది అంటే, ముద్దాయి ఉంటాడు. ఈ ముద్దాయి ఏదైతే నేరం చేశాడో ఆ నేరాన్ని జడ్జి ముందర చెప్పడానికి ఉన్నటువంటి విట్నెస్లు ఉంటారు, ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీసు వాళ్ళు ఉంటారు.
0: ముద్దాయి తన తరపు న్యాయవాదిని తీసుకురావచ్చా?

0: ఉంటారు. ఆయన పాత్ర, న్యాయవాది పాత్ర ఎప్పుడు వస్తుంది అంటే సాక్ష్యాలు మొదలైన తర్వాతనే వాళ్ళను ప్రశ్నించడానికి వీళ్ళ లాయర్ గారి పాత్ర మొదలవుతుంది. ఫస్ట్ పాత్ర ముద్ద ఇదే,
1: ఓకే,
0: ఇదంతా అబద్ధము అని చెప్తేనే ట్రయల్ మొదలవుతుంది.

0: చెయ్యలేదనే చెప్తాడు. చెప్తాడు, చెప్పిన తర్వాత ప్రాసెస్ సమన్స్ పోతుంది.
1: అయితే అంటే ఖచ్చితంగా ట్రయల్ అప్పుడు ముద్దాయి కోర్టుకు రావాల్సిందేనా? ఏదైనా కారణాల వల్ల ఏ సందర్భంలో రాకుండా ఉండగలిగే అవకాశాలు ఉన్నాయా చట్టంలో?
0: ముద్దాయి కంపల్సరీ కోర్టుకు రావాలి అనేటువంటి పరిస్థితులు మూడు ఉంటాయి. ఒకటి, జడ్జ్ గారు ఇనీషియల్లీ ఛార్జ్షీట్ వచ్చిన తర్వాత సమన్స్ మీద ముద్దాయి కోర్టుకు హాజరైన తర్వాత ఎగ్జామినేషన్ అంటారు, ఎగ్జామినేషన్కు ముద్దాయి రావాలా, ఈ కేసు నిజమా అబద్ధమా అందని ముద్దాయి ఆన్సర్ చెప్పాలా. ఆ స్టేజ్లో ముద్దాయి కంపల్సరీ రావాలా. నెక్స్ట్ స్టేజ్లో ఎవరన్నా సాక్షులు ముద్దాయిని చూస్తే మేము గుర్తుపడతాము, ఈ నేరం చేసిన వ్యక్తి ఎవరో మేము చూశాము, ఆ వ్యక్తి ఎవరో ఈ కోర్టులో ఉంటే మేము గుర్తుపట్టగలము అనేటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ముద్దాయి ఖచ్చితంగా రావాలి. ఒకవేళ రాకుంటే ఒక అవకాశం ఇచ్చి నెక్స్ట్ డేట్లో అతన్ని పిలిపించుకోండి అని వాళ్ళ న్యాయవాదికి డైరెక్షన్ ఇస్తారు. ఆ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ముద్దాయి కోర్టు రాకుంటే జడ్జి గారు ఏ నిర్ణయానికి వస్తారంటే, ఈ ముద్దాయే ఎవరైతే కోర్టుకు రాలేదో, నేరం చేసినటువంటి మనిషి ఎవరో కాదు, ఈ ముద్దాయే అని ఒక నిర్ణయాన్ని వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్టేజ్లో కంపల్సరీ రావాలా. ఇంకొక స్టేజ్ ఎప్పుడు అంటే, టోటల్ సాక్ష్యాలు అయిపోయిన తర్వాత జడ్జి గారు మళ్ళీ ఎగ్జామ్ చేస్తారు. దాన్ని 313 ఎగ్జామినేషన్ అంటారు. అప్పుడు జడ్జి గారు అతన్ని ఏ ఏ సాక్షులు ఏమేమి చెప్పారు నా ముందర మీ అగేనిస్ట్ అని చదివి వినిపిస్తారు. ఆ సాక్షులు ఇతని అగేనిస్ట్ ఏదైతే సాక్ష్యం చెప్పారో జడ్జి ముందర ప్రమాణం చేసి, అది నిజమా అబద్ధమా అన్నది ముద్దాయి మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. చెప్పాలి, అడ్వకేట్ చెప్పడానికి వీల్లేదు. దీని తర్వాత ముద్దాయి కంపల్సరీ రావాలి అన్నది ఎప్పుడు అంటే జడ్జిమెంట్ అప్పుడు.
1: అయితే మీరు అన్నారు సాక్షిని అడిగినప్పుడు సాక్షి చెప్పే సమాధానాన్ని బట్టి జడ్జి గారు ఒక అభిప్రాయానికి వస్తారు. అయితే సాక్షి రావాల్సిన సందర్భం ఎప్పుడు? సాక్షి పాత్ర ఏమిటి అసలు ఈ ట్రయల్లో?
0: ముద్దాయిని ప్రశ్నించిన తర్వాత నేర ఆరోపణ మీ మీద ఉంది, ఇది నిజమా అబద్ధమా అంటే అబద్ధము అని చెప్పిన తర్వాత సాక్షులకు సమన్స్ పోతాయి.
1: సాక్షిగా మీరు రావాలని
0: ఈ ముద్దాయి అగేనిస్ట్ కనీసం 6 గురో 7 గురో సాక్షులు ఉంటారు కదా, ఒక్కొక్క రోజు ఇద్దరిని ముగ్గురిని జడ్జి గారి కన్వీనియంట్ ప్రకారము సమయం పట్టి ఇద్దరినో ముగ్గురినో సమన్స్ ఇస్తారు. ఆ రోజు ఆ ఇద్దరిని ముగ్గురిని చీఫ్ ఎగ్జామినేషన్ అంటారు.
1: విద్యాసాగర్ గారు, ఇప్పుడు సాక్షి ముద్దాయి వైపైనా మాట్లాడచ్చు, ముద్దాయికి అగేనిస్ట్ గానే
0: మాట్లాడచ్చు.
1: అయితే ఇలాంటప్పుడు సాక్షి ముద్దాయికి తెలిసిన వాడై ఉండొచ్చా?
0: తెలిసిన వాడే ఉండొచ్చా అంటే కొన్ని సందర్భాలలో ఏమవుతుంది, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు మా అన్నయ్యకు ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి, నేను రోడ్డు మీదకి వచ్చి మా అన్నయ్యను అనరాని మాటలో చేయకూడని పని ఏదో చేశాను, అప్పుడు కేసు పెడితే ఏమవుతుంది, మా అన్నయ్యనే నాకు నా అగేన్స్ట్ సాక్షి వస్తాడు కదా, రావద్దని ఏముంది అప్పుడు. సో తెలిసిన సాక్షి కోర్టులో నా అగేన్స్ట్ సాక్ష్యం చెప్తేనే చాలా డేంజర్. ఒక సందర్భంలో ఇంటి పక్కన వాడే సాక్ష్యం ఉంటాడు, ఒక మర్డర్ అయింది ఇంటి పక్క వాడే సాక్ష్యం ఉంటాడు, ఇప్పుడు తెలియని సాక్షి ఆ టైంలో అక్కడ ఉండాలి అని వీల్లేదు కదా. ఉంటాడు, వస్తాడు, చూస్తాడు, వాడు చెప్తాడా చెప్పడానికి తర్వాత విషయం. ఉండొచ్చు సాక్షి, ఎవరైనా ఉండొచ్చు
1: సాక్ష్యంగా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఒక మనిషిని నేను చూశానని నోటి మాటనే కాకుండా ఏ ఏ ఇతర రకాల సాక్ష్యాలు చెల్లుతాయి చట్ట ప్రకారం?
0: నోటి మాటనే కాకుండా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ను కూడా కోర్టు వారు పరిగణనలో తీసుకుంటారు. ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను కూడా, అంటే ఇప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా నేను ఓ అమ్మాయికి పంపకూడని ఎస్ఎంఎస్ పంపాను అనుకోండి, ఐ లవ్ యూ అని పంపాను, మీరంటే నాకు చాలా ఇష్టము అని పంపాను, అది కూడా నేరమే. ఇప్పుడు ఆ అమ్మాయి నా మీద కేసు పెడితే సాక్ష్యం ఏం చూపిస్తుంది, ఎస్ఎంఎస్ చూపిస్తుంది. సో ఎస్ఎంఎస్ ను కూడా పరిగణనలో తీసుకునే అవకాశము ఖచ్చితంగా ఉందని ఆ ఎస్ఎంఎస్ ను పరిగణనలో తీసుకొని నా మీద చట్టపరియా చర్య తీసుకోవడానికి, నా మీద శిక్ష ఇవ్వడానికి కూడా అవకాశం ఉందని.
1: అయితే విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఒక వ్యక్తి నింద వేయబడింది, ముద్దాయిగా ట్రయల్కి వచ్చాడు, అతనికి అగేనిస్ట్ గా సాక్ష్యం చెప్పడం జరిగింది, అతను నేరం రుజువైంది, అతనికి శిక్ష పడింది. ఇది కాకుండా నేరం చేయని వ్యక్తి నింద మాత్రమే మోపబడి అతను నిరపరాధిగా బయటికి రావడానికి తన ప్రయత్నం తను చేసుకోవడానికి అతనికి అక్యూజ్డ్ పర్సన్గా తనకి చట్ట ప్రకారం ఎలాంటి హక్కులు కల్పించబడ్డాయి?
0: చట్ట ప్రకారము

0: ఇప్పుడు నా మీద ఒక తప్పుడు కేసు పెట్టినప్పుడు, ఇది తప్పుడు కేసు అని నేను నమ్మినప్పుడు, జడ్జి గారిని నమ్మించే బాధ్యత నా మీదనే ఉంటుంది. ఛార్జ్షీట్ వచ్చిన తర్వాతనే నా మీద మోపినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో అవి తప్పు అని నిర్ధారించుకొని దాని అగేన్స్ట్ ఫైట్ చేసే రైట్ నాకు ఉంది. ఎలా ఉంది? డిశ్చార్జ్ పెట్షన్ వేసుకోవాలి. డిశ్చార్జ్ పెట్షన్ అంటే ఈ నేర ఆరోపణకు నాకు సంబంధం లేదు, ఇవన్నీ తప్పుడు కేసులు, తప్పుడు విషయాలు ఇవన్నీ, ఈ నేరానికి నాకు సంబంధం లేదు అని డిశ్చార్జ్ పెట్షన్ వేసుకునే అవకాశం ఉంది. ఆ డిశ్చార్జ్ పెట్షన్ వేసుకునే సందర్భంలో ఇతని యొక్క అమాయకత్వము నిరూపించుకునే బాధ్యత ముద్దాయి మీదనే ఉంటుంది. కోర్టు కానీ పోలీసు వాళ్ళు కానీ సహాయం చేయరు. ఇప్పుడు నా మీద దొంగతనం కేసు పెట్టారనుకోండి, 379 సైకిల్ దొంగతనము, సెల్ ఫోన్ దొంగతనము చేశారు నా మీద. ఇప్పుడు నేను తర్వాత ఏం చేశాను, ఇది తప్పుడు కేసు, నేను లేను ఇక్కడ, నా మీద ఈ నేరం మోపడము చాలా అన్యాయము, కాబట్టి నన్ను డిశ్చార్జ్ చేయండి అన్నప్పుడు
1: మీరు లేరంటానికి ప్రూఫ్ మీరే ఇవ్వాలి.
0: నేను చూపించుకోవాలా, ఛార్జ్షీట్ కంటే ముందు నా మీద నేర ఆరోపణ ఏదైతే మోపబడిందో అది తప్పుడు అన్యాయము అన్నట్టుదంతా నాకు తెలిస్తే, అనిపిస్తే, నేను భావిస్తే, దానికి పోలీసు వాళ్ళు నన్ను పట్టుకొని జైలుకు పంపించకుండా, జడ్జి గారు నన్ను జైలుకు పంపించకుండా, జుడిషియల్ రిమాండ్ అవ్వకుండా, చట్టము నాకు ఇచ్చినటువంటి అవకాశము యాంటిసిపేటరీ బెయిల్ అరెస్ట్ కాకుండానే బెయిల్ తీసుకోవడం. ఛార్జ్షీట్ అయిన తర్వాత డిశ్చార్జ్ ఉంటుంది. డిశ్చార్జ్ లోవర్ కోర్టులో వేసుకోవచ్చు, అది డిస్మిస్ అయితే నెక్స్ట్ సెషన్ కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేసుకోవచ్చు, అది డిస్మిస్ అయితే హైకోర్టులో కూడా దాన్ని ఛాలెంజ్ చేసుకోవచ్చు.
1: అయితే చివరగా క్రిమినల్ ట్రయల్ పరిస్థితుల్లో అలాంటి సందర్భాల్లో సాధారణంగా చాలా మంది పౌరులు తెలిసి తెలియక చేసే తప్పులు ఏంటి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలంటారు?
0: ఈ మధ్యకాలంలో లోక్ అదాలత్ అని కోర్టు వారు ఒకటి రెగ్యులర్ ప్రాసెస్ పేర్కొన్నారు. లోక్ అదాలత్ అంటే తెలిసి తెలియక ఏమన్నా తప్పు చేస్తే దాన్ని ఎవరైతే మన మీద కేసు పెట్టారో వాళ్ళని పిలిపించి వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేస్తారు, ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ అవ్వకుండా, ఇలాంటి నేరాలు మన అగేనిస్ట్ ముద్దాయి అగేనిస్ట్ రాకుండా జాగ్రత్తగా ఉండాలి అని ముద్దాయి కూడా కౌన్సిలింగ్ చేసి ఇద్దరిని కాంప్రమైజ్ చేయించి లోక్ అదాలత్లో సెటిల్ చేస్తారు. అవి
1: విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఒకవేళ ముద్దాయి తనకు తెలిసిన విషయాలు కూడా చెప్పకుండా దాచిపెడితే ఏమవుతుంది?
0: అలాంటి సంఘటనలు మనం కోర్టులో రెగ్యులర్ చూస్తున్నాం. ముద్దాయి చెప్పినటువంటి విషయము అంటే మన ప్రకారము కోర్టు ముందర అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఛార్జ్షీట్లో ఏదైతే ఉంటుందో అది ముద్దాయే ఇచ్చాడు, అది పోలీసు వాళ్ళు రాసి జడ్జి హ్యాండ్ ఓవర్ చేశారు ఛార్జ్షీట్తో పాటు అందని మనం గ్రహించాలి. ఈ ముద్దాయి కోర్టు ముందర సంబంధించుకొని వచ్చినప్పుడు చాలా సందర్భాలలో ఏమవుతుందంటే నాకేం తెలియదు అంటాడు. నాకేం తెలియదు, పోలీసు వాళ్ళు నన్ను ఎప్పుడు విచారించలేదు, నన్ను ఎప్పుడు ఏమి అడగలేదు, నాకేం అసలు నన్ను ఎందుకు పిలిచారు అని వాడు ముఖం తెల్లబోయి చూస్తాడు జడ్జును. అప్పుడు ఏం చేస్తారు జడ్జి వారు అంటే హాస్టైల్ అని డిక్లేర్ చేస్తారు జడ్జి గారు, అంటే ఇతనికి కేసు ఏమి తెలియదు అని హాస్టైల్ అని డిక్లేర్ చేస్తారు. దాని తర్వాత ఇమీడియట్లీ పోలీసు వాళ్ళ అడ్వకేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉంటారో అతను ఆ సాక్షి ఏం చెప్తారంటే పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మొత్తం చదివి వినిపిస్తారు.
1: క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ గురించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం.

0: మీరింతవరకు ఇది మన చట్టం క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ న్యాయవాది సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం మొదటి భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు దాటి 30 నిమిషాలు. ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఈరోజు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఏ రాజ్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా వారు కంపోజ్ చేసిన సాంగ్స్ విందాం. ముందుగా డాడీ చిత్రంలో ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట, గీతరచన చంద్రబోస్.

సంగీతం మనసుకి హాయినిస్తుంది. కొన్ని పాటలు మనల్ని ఆనందింపజేస్తాయి, మరికొన్ని పాటలు మన జ్ఞాపకాలను తట్టిలేపుతాయి. అలాంటి మధురమైన పాటలను అందించినటువంటి ప్రముఖ సంగీత దర్శకులలో ఒకరు ఎస్ఏ రాజ్కుమార్. ఎస్ఏ రాజ్కుమార్ గారు సౌత్ ఇండియాలో సినీ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్నటువంటి సంగీత దర్శకుడు. ముఖ్యంగా తెలుగు తమిళ చిత్రాలకు ఆయన అందించినటువంటి సంగీతం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఇప్పుడు పెళ్లి చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు విత్ మీ సాయి.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఆల్ టైమ్ హిట్స్ లో ఎస్ఏ రాజ్కుమార్ గారు కంపోజ్ చేసిన సాంగ్స్ వింటున్నాం కదా. చిన్న వయసు నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్న రాజ్కుమార్ గారు తన ప్రతిభతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. మెలోడీకి ప్రాధాన్యం ఇస్తూ సులభంగా పాడుకునేలా, శ్రోతల హృదయాలను తాకేలా ఆయన పాటలను రూపొందించారు. ఆయన సంగీతంలో మెలోడీ, భావోద్వేగం, చక్కటి రాగాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. అందుకే ఆయన స్వరపరిచిన ఎన్నో పాటలు అప్పట్లోనే కాకుండా ఇప్పటికీ శ్రోతలకి గుర్తుండిపోతాయి. ఇప్పుడైతే మీ అందరి కోసం నువ్వు వస్తావని చిత్రం నుండి రాజేష్, సుజాత పన్నపాట, గీతరచన, పోతుల రవికిరణ్.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఎస్ఏ రాజ్ కుమార్ గారు కంపోజ్ చేసిన సాంగ్స్ వింటున్నాం కదా. తెలుగులో పెళ్లి, సుస్వాగతం, సూర్యవంశం, స్నేహం కోసం, రాజా, కలుసుందాం రా, నువ్వు వస్తావని, డాడీ, వసంతం, చెప్పవే చిరుగాలి, సంక్రాంతి, నవవసంతం వంటి చిత్రాలకు ఆయన సంగీతం అందించడం జరిగింది. ఎస్ఏ రాజ్కుమార్ గారు అందించినటువంటి సంగీతం ప్రత్యేకమైన అభిమానాన్ని సంపాదించింది. ప్రేమ, కుటుంబ అనుబంధం, స్నేహం, విరహం వంటి విభిన్న భావాల పాటల ద్వారా అందంగా వ్యక్తీకరించడం ఆయన యొక్క ప్రత్యేకత. ఇప్పుడైతే మీ అందరి కోసం రాజా చిత్రం నుండి రాజేష్ సుజాత పన్నపాట, రచన సిరివెనల.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఎస్ఏ రాజ్ కుమార్ గారు కంపోజ్ చేసిన సాంగ్స్ వింటున్నాం కదా. సంగీతానికి భాష భేదాలు లేవు. మంచి స్వరం, మంచి భావం, మంచి సంగీతం ఉంటే అది ప్రతి ఒక్కరి హృదయాన్ని చేరుతుంది. అలాంటి మధురమైన సంగీతాన్ని అందించిన ఎస్ఏ రాజ్ కుమార్ గారికి మన రేడియో తరపున అభినందనలు తెలియజేస్తాం. ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే ఎస్ఏ రాజ్ కుమార్ గారు. ఇలాంటి సంగీతాన్ని మాకు ఇంకా అందించాలని, సంగీతం ఉన్నంతకాలం మధురమైనటువంటి పాటలు మన జ్ఞాపకాల్లో నిలిచే ఉంటాయి. ఇదండి ఈనాటి ఆల్ టైమ్ హిట్స్. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరిగిన ఆనందం అలరించి

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు వస్తుంది. తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని లండన్లో తెలుగు ప్రవాసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దుళ్ల శ్రీధర్బాబు ఈ ఉదయం లండన్లోని తెలుగు ప్రవాసులతో సమావేశమయ్యారు. రాష్ట ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఆటో యాప్ ఆధారిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్ల బంద్కు పిలుపునిచ్చింది. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, సమ్మెను విరమిన చర్చలకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్టంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు సంబంధించిన సుమారు 15,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడం లేదని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ఆరోపించారు. దీనికి నిరసనగా రేపు ఉదయం 10 గంటల నుంచి నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో ఆయన 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ రేపటి నుంచి నెల 27వ తేదీ వరకు 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తారు. నగోయా, టోక్యో, ఒసాకా నగరాలను ఆయన సందర్శిస్తారు. యుద్ద నౌకలు, ఆఫ్ షోర్ నౌకలు, ఇతర సంబంధిత రంగాల తయారీలో స్వయం సమృద్ది సాధించడం దేశ భద్రతకు అత్యంత కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కోల్కతాలో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ యంత్రా ఇండియా లిమిటెడ్లకు చెందిన సుమారు 3,400 కోట్ల రూపాయల విలువైన 5 ప్రాజెక్టుల భూమి పూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. భారత నౌకాదళ శిక్షణ నౌక ఐఎన్ఎస్ సుదర్శిని తన లోకయాన్ 26 సముద్రయాన యాత్రలో భాగంగా పోర్చుగల్లోని లిస్బన్కు చేరుకుంది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కల్టస్ ఎడ్యుకేషన్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది. పూర్తిగా ఆన్లైన్ విధానం ద్వారా అభ్యాసకులు AWS డిజిటల్ శిక్షణ కంటెంట్ను పొందవచ్చు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుపై రాజకీయాలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ మహిళలకు మద్దతిస్తామని కాంగ్రెస్ కేవలం మాటలకే పరిమితమైందని విమర్శించారు. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడన నేపథ్యంలో కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న 2వ చివరి క్రికెట్ టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టును 165 పరుగుల తేడాతో గెలిచి ప్రస్తుతం 2 మ్యాచ్ల సిరీస్లో భారత్ జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది. 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్లో 4వ స్థానానికి చేరుకునేందుకు భారత్ ఈరోజు ప్రారంభమైన మ్యాచ్లో గెలవాల్సి ఉంటుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు దాటి 4 నిమిషాలు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో విషయాలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. దేశంలో, ప్రపంచంలో ఏం ట్రెండ్ అవుతుంది, సోషల్ మీడియాలో ఏ విషయం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు, ఏ వీడియో వైరల్ అవుతుంది, నెటిజన్స్ని ఆకట్టుకుంటున్నటువంటి కొత్త

0: ఇంపార్టెన్స్ ఏంటి, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలను మీతో పంచుకునే కార్యక్రమమే
1: కొంచెం మస్తీ బోలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోల. సమయం 8 గంటలు దాటి 5 నిమిషాలు.

0: వైఫ్ ఆఫ్ వివరప్రసాద్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పాట విన్నారు. గీత రచన సిరివెన్నెల, సంగీతం ఎంఎం కీరవాణి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఫ్రెండ్స్తో మనం సరదాగా ఆట పట్టిస్తూ ఉంటాం. ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టావు, ఆ మాత్రం తెలియదా అంటూ. మరి అసలు ఈ భూమి ఎప్పుడు పుట్టింది, అసలు ఈ భూమిపై జీవం ఎప్పుడు ఏర్పడింది, ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం కదా. మరి ఇలాంటి ఆసక్తికరమైనటువంటి సమాధానాన్ని అందించే ఒక అద్భుతమైనటువంటి పరిశోధన జార్ఖండ్లోని సింగ్ భూమ్ క్రాటన్ ప్రాంతం నుంచి వెలుగులోకి వచ్చింది. మరి ఆ విషయాలు తెలుసుకునే ముందు ఈ పాట విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్డ్.

0: ఆయుధం చిత్రం నుంచి కుమార్ సాను నిమ్షమా పాడిన పాట విన్నారు. గీత రచన చిన్ని చరణ్, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: మస్తి మసా వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. భూమిపై పరిశోధనలు చేసేటువంటి ఒక ఆసక్తికరణ ఘటన జరిగిందని చెప్పాను కదా. అయితే జార్ఖండ్లోని సింగ్బూమ్ క్రాటన్ ప్రాంతం నుంచి వెలుగులోకి రావడం జరిగింది. ఒక చిన్న రాయిలో కనిపించినటువంటి నల్లటి పొర దాదాపు 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం, అంటే సుమారు 350 సంవత్సరాల క్రితమే భూమిపై జీవం ఎలా ఉండేదో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలకు ఒక ముఖ్యమైనటువంటి ఆధారంగా మారింది. ఆ రాయిలో కనిపించేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు ఆనాటి సూక్ష్మ జీవుల జీవనానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు కావచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ రాయి ఏర్పడినటువంటి ప్రాంతం ఒకప్పుడు అగ్నిపర్వత కార్యకలాపాలతో కూడినటువంటి ప్రాచీన వాతావరణంలో భాగమై ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. అంటే కోట్లాది, అంటే కొన్ని ఇయర్స్ కిందనే అగ్నిపర్వతాల ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా సూక్ష్మజీవులు జీవించగలిగితే భూమి వెలుపల ఉన్నటువంటి ఇతర గ్రహాలు లేదా ఉపగ్రహాలలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా, అక్కడ కూడా జీవం ఉండే అవకాశం ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు మరింత ఆసక్తిని కూడా రేపిస్తున్నాయి. అయితే ప్రత్యేకంగా అంగారక గ్రహం ఇతర గ్రహాలు లేదా వాటి ఉపరితల ప్రాంతాలలో ఒకప్పుడు అగ్నిపర్వత కార్యకలాపాలు జరిగినటువంటి ప్రదేశాలను పరిశీలించడం ద్వారా అక్కడ గతంలో జీవం ఉండేదా అనే విషయంపై కూడా కొత్త ఆధారాలు లభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించ

మన చేతిలో పట్టుకునేటువంటి చిన్న రాయి, కానీ దాని లోపల దాగి ఉన్నటువంటి కథ మాత్రం 350 కోట్ల సంవత్సరాల నాటి భూమి చరిత్ర. మరి భూమిపై జీవం ఎలా ప్రారంభమైంది, అత్యంత ప్రతికూల పరిస్థితులు కూడా జీవం ఎలా మనుగడ సాగించింది, ఇతర గ్రహాలలో కూడా ఇలాంటి జీవం ఉండే అవకాశం ఉందా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను వెతికేటువంటి ప్రయాణంలో జార్ఖండ్లో లభించినటువంటి ఈ చిన్నరాయి శాస్త్రవేత్తలకు ఒక పెద్ద ఆధారంగా మారుతుంది. చిన్నరాయి

0: నా పేరు శివ చిత్ర నుంచి కార్తీక్ పాన పాట విన్నారు. గీత రచన సాహితీ సంగీతం యువన్ శంకర్ రాజా.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. జీవితంలో ఎన్నో బంధాలు మనకు పరిచయం అవుతాయి, కానీ జీవితాంతం తోడుగా నిలిచే ఒక ప్రత్యేకమైనటువంటి బంధం వివాహ బంధం. శ్రావణ మాసం అంటేనే పెళ్లిళ్ల సందడి. మరి వివాహం అంటే కేవలం ఇద్దరు వ్యక్తులు ఒకటవడం మాత్రమే కాదు, రెండు మనసులు, రెండు కుటుంబాలు, రెండు జీవితాలు ఒకటిగా ప్రయాణం ప్రారంభించడం. మరి ఒక పెళ్లిలో జరిగినటువంటి ఒక సంఘటన తెగ వైరల్ అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. ఆ పెళ్లి కూతురు చేసినటువంటి పనిని చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. ఏంటా పని అంటే, కేరళంలోని పసూర్లో ఎండి చదివే డాక్టర్ షిరిన్, డాక్టర్ రిజాజ్ల పెళ్లి జరుగుతుండగా క్యాటరింగ్ యువతులు అనారోగ్యానికి గురయ్యారు. ఒకరికి ముక్కు నుంచి రక్తం కారగా మరొకరు కళ్ళు తిరిగి పడిపోయారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి వధువు షిరిన్ ఆ వేడుకను ఆపేసి వెళ్ళి వైద్యం చేశారు. గ్రేట్ కదా, తన వృత్తి ధర్మాన్ని పెళ్లి వేడుకలు కూడా వదులుకోలేదు. టైంకు స్పందించి వైద్యం చేసినటువంటి తన జీవిత భాగస్వామిని రిజాజ్ కూడా అభినందించారు. ఇప్పుడు ఈ వీడియో వధువు చూపినటువంటి కమిట్మెంట్కి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందుకే వైద్యో నారాయణ హరి అంటారు. ఇదండి ఇనటి మస్తీ మజా. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: భాయ్యో ఔర్ బెహనో, సత్రియా కా, కమ్ అండ్ జాయిన్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంల సమయం 8 గంటలు దాటి 31 నిమిషాలు. ఏకచిత్ర గీతాలు వింటున్నారు. తెలుగు సినిమా చరిత్రలో 1990ల దశకం అంటేనే అద్భుతమైనటువంటి కథలు, చక్కటి కామెడీ, మధురమైనటువంటి పాటలు, స్టార్ హీరోల స్టైలులు గుర్తుకొస్తాయి కదా. మరి అలాంటి సమయంలో ప్రేక్షకులను అలరించినటువంటి ఒక మంచి ఎంటర్టైనర్ మూవీ అల్లరి అల్లుడు. 1993లో విడుదలైనటువంటి అల్లరి అల్లుడు మూవీకి ఏ కోదండరామిరెడ్డి గారు దర్శకత్వం వహించారు. డి శివప్రసాద్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించడం జరిగింది. నాగార్జున, మీన, నగ్మ, వాణిశ్రీ ప్రధాన పాత్రలో నటించగా ఎంఎం కీరవాణి గారు సంగీతం అందించారు. మరి ఆ మూవీలోని పాటలు వింటూ ఆస్వాదిద్దాం ఈనాటి ఏకచిత్ర గీతాల్లో.

ఏకచిత్ర గీతాలు వింటున్నారు. మరి ఇప్పుడు వినబోయే పాట నిన్ను రోడ్డు మీద చూసి. ఆ పాటకి మరి సంగీతం అందించారు ఎంఎం కీరవాణి గారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కే చిత్ర పాడినటువంటి ఈ అద్భుతమైన పాట మరింత ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. ప్రముఖ రచయిత వేటూరి సుందరరామూర్తి గారు గీతంలో అంటే చమత్కారమైనటువంటి సాహిత్యాన్ని కలిసి ఈ పాటని ఇప్పటికీ కూడా ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారు. నాగార్జునతో పాటు రమ్యకృష్ణ గారు ప్రత్యేకంగా కనిపించారు ఈ సాంగ్లో. మరి ఆ తర్వాత ఈ సాంగ్ని 2018లో వచ్చినటువంటి సవ్యసాచి ఈ చిత్రంలో కూడా ఇదే పాటను కొత్త తరానికి అనుగుణంగా రీమిక్స్ చేయడం జరిగింది. అసలు పాటకు సంగీతం అందించిన ఎంఎం కీరవాణి గారే రీమిక్స్కి కూడా సంగీతం అందించారు. ఇక లేట్ చేయకుండా ఆ పాట వినిద్దాం.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా VLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఏకచిత్ర గీతాలు వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. అల్లరల్లుడు చిత్రంలోని పాటలు వింటున్నాం కదా. ఇక స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో నాగార్జున గారు కళ్యాణ్, రాజేష్ అనే రెండు పాత్రలో కనిపిస్తారు. ఇక స్టోరీలో సరదా, ప్రేమ, కుటుంబ అనుబంధాలు, ప్రతీకారం వంటి అంశాలు కలగలిసి ఉంటాయి. కళ్యాణ్ ఒక అల్లరి చేసేటువంటి కాలేజీ యువకుడు. అతన్ని అల్లరి కారణంగా ఒక అమ్మాయితో గొడవ ఏర్పడి ఆ పరిణామం జైలుకు వెళ్లే పరిస్థితి వరకు తీసుకెళ్తుంది. ఆ తర్వాత అతను ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ కుటుంబంలోకి అడుగు పెడతాడు. కానీ అక్కడి పరిస్థితులు ఊహించని మలుపు తిరుగుతాయి. ఒకవైపు కుటుంబ పెద్ద అఖిలాండేశ్వరి పాత్రలో వాణిశ్రీ గారు తనదైన నటనతో ఆకట్టుకుంటే, మరోవైపు ప్రేమ కథలో మీనా, నగ్మ పాత్రలు తన కథకు మరింత ఆసక్తికరంగా మారుస్తారు. ఇప్పుడైతే వేటూరు గారి కాలం నుండి జారినటువంటి ఈ సాంగ్ మీకోసం, ఎస్పీబి చిత్ర గారు అద్భుతంగా ఆలపించిన ఈ గీతం మనందరి కోసం.

శ్రోతలు ఏకచిత్ర గీతాలు వింటున్నారు. అల్లరల్లుడు మూవీలోని సాంగ్స్ వింటున్నాం కదా, నాగార్జున గారి ఎనర్జీ కానీ కామెడీ టైమింగ్ ఆడియన్స్ని చాలా ఆకట్టుకున్నాయి. అదే సమయంలో కథలో వచ్చేటువంటి సీరియస్ సన్నివేశాలలో కూడా తన నటనతో మెప్పించారు. అందుకే అల్లరి అల్లుడు మూవీ నాగార్జున గారికి మాస్ ఇమేజ్ను మరింత దగ్గరికి తీసుకెళ్ళింది. మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కూడా విజయం సాధించడం జరిగింది. ఇప్పుడైతే మీ అందరి కోసం మచిలీపట్నం మాయాబజార్ ఈ సాంగ్ వచ్చేస్తుంది. మరి ఈ పాటలో మచిలీపట్నం, చిన్నపట్నం వంటి ప్రదేశాల పేరుతో, అంటే వాటిని ఉపయోగిస్తూ షాపింగ్, సినిమా, సరదా, ప్రేమ వంటి అంశాలను చాలా చమత్కారంగా రాశారు వేటూరి గారు. వేటూరి గారి పదప్రయోగము ఈ పాటకు ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. ఒకవైపు హాస్యం, మరోవైపు చిలిపితనం, ఇంకోవైపు అప్పటి కాలానికి సంబంధించినటువంటి సాంస్కృతిక సూచనలు, ఇవన్నీ పాటకు మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఎస్పెషల్లీ వాణిశ్రీ గారి గురించి, మీన గారి గురించి కూడా ఈ పాటలో ప్రస్తావించడం జరిగింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఉత్సాహభరితమైనటువంటి గాత్రం, కెఎస్ చిత్ర గారి స్వరం పాటకు మంచి జోషిని తీసుకొచ్చాయి. కీరవాణి గారి సంగీతం ఈ సరదా సాహిత్యానికి చక్కగా తోడైంది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ పాట వినిద్దామా?

ఈ మూవీలో వాణిశ్రీ గారు పోషించినటువంటి అఖిలాండేశ్వరి పాత్ర చాలా ముఖ్యమైనది. ఆమె గంభీరమైనటువంటి నటన, డైలాగ్ డెలివరీ, కుటుంబ పెద్దగా కనిపించినటువంటి తీరు సినిమాకు ఒక పెద్ద బలమని చెప్పవచ్చు. నాగార్జున వాణిశ్రీ

0: గారి కాంబినేషన్ వచ్చేటువంటి సీన్స్ కూడా ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎంఎం కీరవాణి గారు స్వరపరిచినటువంటి పాటలు అప్పట్లో మంచి ఆదరణ పొందాయి. వేటూరి సుందరరామూర్తి సాహిత్యం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు గాత్రం అందించారు అన్ని పాటలకి. రేఖ చూస్తే గానీ, కమ్మని ఓడి విమ్మని, మచిలీపట్నం మాయాబజార్, నిన్ను రోడ్డు మీద, ఒక్కసారే వన్స్ మోరే, తొడతొక్కడి, చెలోనా చక్రకిలి, ఈ పాటలు మ్యూజికల్గా ఎంతగానో అలరించాయి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఈ సాంగ్ వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి ఏకచిత్ర గీతాల్లో అల్లరి అల్లుడు చిత్రాల్లోని పాటలు వింటున్నాం.
1: ఏమిటిది
2: ముండు మరి
1: వదలమంటే?
2: ఏ కదలనంతే,
1: ఎవరన్నా చూస్తే
2: చూస్తే చూడండి,
1: తాళాలేవి
2: ఇస్తాదేవి,
1: చాంగు ఫల
2: యంగు మజా
1: కంకు సఫా
2: దంగుడమ్మ లింకులిమ్మ పిల్ల పింగాణి మోత.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఏకచిత్ర గీతాల్లో అల్లరి అల్లుడు మూవీలోని సాంగ్స్ వింటున్నాం కదా. ఈ మూవీలో ఇక బ్రహ్మానందం గారు, రావు గోపాలరావు, కోట శ్రీనివాసరావు, సుత్తివేలు, మురళీమోహన్, రాళ్లపల్లి వారి నటనతో తనదైనటువంటి టైమింగ్తో మరింత వినోదానితో పాటు అటు ఎమోషనల్గా కూడా నటించారు. మొత్తానికి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ అల్లరి అల్లుడు. నాగార్జున గారి అల్లరి, కీరవాణి గారి సంగీతం, వాణిశ్రీ గారి నటన, మీనా నగ్మల అందం 90s కిడ్స్కి మాత్రం మంచి వినోదాన్ని అందించినటువంటి ఈ మూవీ ఇప్పుడు మీరు కూడా చూసేయచ్చు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరిగిన ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్.
3: Oh.

0: మధురిమ.
1: తాగితే సంతకం పెట్టగలరు, తాగనివ్వరు. సంతకం పెడితే తాగగలరు, పెట్టనివ్వరు.

మీరు ఇంతవరకు ఏకచిత్ర గీతాల్లో అల్లరి అల్లుడు మూవీలోని పాటలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 9:15 కావస్తుంది. ఉర్దూలో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు దాటి 20 సెకండ్లు. నాటి మేటి సినీగీత మాలిక మధురిమ వింటారు.
1: ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతి వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. ప్రపంచంలో ఎవరికైనా అమ్మా నాన్న మించిన తోడు ఉండదు. అమ్మ ప్రత్యక్ష దైవం అయితే నాన్న పరోక్ష దైవం. మనం పెద్దవాళ్లమయ్యేదాకా తాను కష్టాల కడలు ఈదుతూ మనల్ని సుఖసాగరాల్లో ముంచెత్తి తాను పస్తు ఉండి మనకు పరవాన్నం పెట్టి దాచుకోక చెయ్యి చాచక జీవితాన్ని గడిపి

చెప్పిన నాన్న మనసును అర్థం చేసుకుంటూ తాను అమృతం కంటే గొప్పవాడు అంటున్న తొలితరం గేయం. ధర్మదాత చిత్రంలో ఘంటసాల టిఆర్ జయదేవ్, పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, టి చలపతిరావు సంగీతం.

0: కొప్పు కొద్దీ పూలు, చమురు కొద్దీ దీపం, డబ్బు కొద్దీ డాబు, ఇవన్నీ సాగినన్నాళ్ళూ పర్వాలేదు. సాగకపోతేనే కష్టం. అది పైకి ఎగరేసే బొమ్మ బొరుసు ఆటలాంటిదని, ఏదైనా డబ్బుంటేనే అన్నీ సాధ్యమని అలనాటి రచయిత గీతం. బొమ్మా బొరుసా చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిఠాపురం పాడిన పాట. కొసరాజు రచన, ఆర్ గోవర్ధన్ సంగీతం.
1: బొమ్మ బొరుసా పందం వేయే నేదో నాదో పైచేయి. కమాన్ క్లాప్.

సిరివెన్నెల వెలుగులో, పరువాల పిలుపులలో, చల్లగాలి పరిమళల్లో, గండుకోయిల గానాలలో, గులాబీ మూగభాషలలో, నీలిమేఘాలలో, నవయవ్వన రాగాలలో అలనాటి సంగీత దర్శకుల గీతం. అత్తను దిద్దిన కోడలి చిత్రంలో ఎస్ జానకీ పాడిన పాట, శ్రీరంగం శ్రీనివాసరావు రచన, మాస్టర్ వేణు సంగీతం.

పచ్చని చేలు, పంట పొలాలు పగలు రాత్రి కాయకష్టం చేసే రైతులు, శ్రమైక జీవన సౌందర్యంలో అలసటను మరిచేందుకు పాడుకునే రసరమ్య గీతం. బంగారు తల్లి చిత్రంలో ఘంటసాల, సుశీల, పిఠాపురం, జమునారాణి పాడిన పాట. దాశరథి రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

మనసులో రాగం ఉంటే అది స్వరంగా మారుతుంది, కన్నుల్లో రాగం ఉంటే అది కలగా వెలుగుతుంది. మోహపు మోహన్లో, కదలాడే కళ్యాణిలో శృతి జతచేసి గుండెలోని గమకాలతో, వలపులోని సంగతులతో మమతను పండించుకోవటానికి రాగమాలికలల్లే రాగరంజిత వీణాగానం ఈ పాట. అత్తలు కోడళ్ళు చిత్రంలో పి సుశీల, ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

నాటి సమాజంలో ప్రబలిపోయిన సమ్మెలు, ఘరావులు, దొమ్మీలు, బస్సుల దహనాలు చూసి చెలించిపోయి, ఇదేనా మనం కోరుకున్న దేశం అంటూ ప్రశ్నిస్తూ, సస్యశ్యామల భారతం నిత్యం క్షామంగా ఎందుకు మారుతోంది అని, యువశక్తికి గుర్తింపు లేకుండా ఎందుకు పోతోంది అంటూ లంచాలు రాజ్యం ఏలుతున్నాయని అలనాటి అరాచకాన్ని అద్దం పట్టిన గీతం మధుర గాయకుని గళంలో. పవిత్ర బంధం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆరుద్ర రచన ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

నోరారా నామాన్ని జపిస్తూ మధురమైన మమతలతో మాలల గుచ్చి తన ఆశలనే హారతిగా ఇస్తూ పూజిస్తూ ఆ మృదుమధుర మురళీ రవళకి ఆ రూపం మదిలో కదలాడుతోందని యమునా తీరంలో వెన్నెల వెలుగుల్లో పూచిన పొదల్లో పాడుకుంటున్న మధురగాయని గళం అమాయకురాలి చిత్రంలో పి. సుశీల పాడిన పాట, దాశరథి రచన, ఎస్. రాజేశ్వరరావు సంగీతం.

కళ్ళు ఉన్నది కలిసేందుకేనని, సరదా కబుర్లు చెప్పుకోవాలని, వయసులో వచ్చే ఆలోచనల్ని నియంత్రణలో ఉంచుకోవాలని సొగసు సోయిగంతో పాడుతున్న ఈ యుగళ గీతం. భార్యా బిడ్డల చిత్రంలో ఘంటసాల పి సుశీల, ఆత్రేయ రచన కెవి మహదేవన్ సంగీతం.

హరిశ్చంద్రుడు భార్యని అమ్ముకున్నా, భద్రాచల రామదాసు జైలుపాలు అయినా, ఏడుకొండలవాడు సైతం కుబేరుని దగ్గరికి వెళ్లి తిరిగి కట్టలేక కొండలెక్కి కూర్చొన్నది కూడా అప్పుల కోసమేనని, అది నిప్పులాంటిది గనక దాని జోలికి పోవద్దు అంటూ ప్రబోధిస్తున్న గీతం. అదృష్ట జాతకుడి చిత్రంలో మాధవపెద్ది సత్యం పాడిన పాట, కొసరాజు రచన, టి. చలపతిరావు సంగీతం.

తోడూ నీడై కలవాలన్నా కరగాలన్నా సరైన అదును కావాలని, సడలించని అనురాగ బంధాలలో తాను వేసిన హృదయ సరాగాలలో బంగారు స్వప్నాలు పండించుకుంటూ పాడుకుంటున్న ప్రణయ గీతం. ఘంటసాల పి సుశీల పాడిన ప్రణయ గీతం, ఆరుద్ర రచన ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

ఏ రాగమైనా మొదలో కునిరాగమైతే అది ఎంతో మధురంగా ఉంటుందని, చల్లని పిల్లతెమ్మెరకు రాలిన పూల పరిమళానికి మది రేగిన కోరికలు ఆకాశానికెగిసి పక్షుల్లా ఎగురుతున్నాయని, కన్నుల వెన్నెల్లో మనసు సరాగాళలో కాలం కరిగిపోవాలంటూ మధురగాయని స్వరంలో ప్రకృతి గీతం. రెండు కుటుంబాలు

పచ్చని చెట్టు నీడను విశ్రమిస్తే ఆ చెట్లు ఆనందపడి వింజామర వీస్తుంది. తూర్పు పడమరల మధ్య ఊపు సాగించేందుకు మబ్బులే విరులు ఊయలలేస్తాయి. వెన్నెల పైకప్పుగా చంద్రుని పందిరిలో ఉంటే తిరిగేందుకని రమ్మంటూ మిన్నునుంచి తారకలు మేనాను పంపిస్తే ఆ పెళ్లికి సర్వం సిద్ధం. ఇలా అవడానికి నేపథ్యంలో 1000 రెక్కలు విప్పిన పద్మంలాంటి ముఖం కల కమలం, అరవింద అశోకచూత నీలోత్పల నవమల్లికా బాణాలతో సిద్ధంగా ఉంటే మన్మథ తూణీరంలాంటి కళ్ళు ఇవన్నీ చూడగానే మౌనంగా దాక్కుని ఉన్న మదివీణ మధుర రాగాలు పలికింది అంటూ తాను కనుగొన్న ఆమెని మిసిమి గుసగుసల్ని కొసరి కొసరి వినిపిస్తున్న పాట. బందిపోటు చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పి సుశీల, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, పెంజాల సంగీతం.

గాలి వచ్చి ఆకులకి ఏం చెబుతుందో తెలీదు. అలలను పైకి ఎగదోసి ఏం పలికిందో తెలియదు. ఆ సంగతులు ఆలోచిస్తూ అంటుకుని కూర్చున్న జంటపక్షులాగా ఏం జరుగుతుందో తెలియని విని తెలియాలంటే కన్నులు మూతలు పడాలి, రూపం మదిలో నిండాలి, ఆ హాయిలో హృదయం బరువెక్కాలి. ఊహల అర్థం వెతుక్కుంటూ హాయికి రెక్కలు తొడుక్కుంటూ తన నిండా ఆమెను నింపు

పోగొని యుగాలని క్షణాలుగా మార్చేసుకుంటూ మొయ్యలేని హాయిలో తీయని రేయి గడిచిపోవాలని కోరుతూ శుభ్రాత్రి గీతం. కలిసిన మనసుల చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పి సుశీల. రచన దేవులపల్లి, సంగీతం మాస్టర్ వేణు.

0: తెరిచిన కనులు నిదురు పరదాళ్లలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.
1: మీరింతవరకు నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ విన్నారు.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. జనరంజన్లో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా గానీ ఈమెయిల్ ద్వారా గానీ పంపవచ్చు. లేఖలు పంపవలసిన మా అడ్రస్ వివిధ భారతి FM 102.8 ఆకాశవాణి, సైఫాబాద్, హైదరాబాద్ 500004. అడ్రస్ మరొకసారి వివిధ భారతి FM 102.8 ఆకాశవాణి, సైఫాబాద్, హైదరాబాద్ 504. ఈమెయిల్ అడ్రస్ hellovividbharati@gmail.com hellovividbharati@gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా, ఈమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి. గమనిక విన్నారు.
2: అది యుగళ గీతాల మాధుర్యం.

0: చిత్ర కథల వివరణం, గాయని గాయకుల స్వర నీరాజనం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం సరిగ్గా 11 గంటలు. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 FM 102.8 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.